ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్, అలాగే ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్జ్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్జ్, కాకినాడలో 100.1 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5 గంటల 55 నిమిషాలు కావస్తుంది. శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఉత్తరాన నింగినంటూ బృందగానం వింటారు. రచన శ్రీ పింగళి రఘుపతిరావు. సంగీతం శ్రీ కేఎస్ ప్రకాశరావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. ఇంగ్లీష్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో బైబుల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత రెవరెండ్ బి పాల్ సుకుమార్ పట్నాయక్.
1: అంశము సంకల్ప బలం. బైబుల్ సూక్తులు వింటున్న శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. మనిషి జీవితంలో విజయము, ఆత్మవిశ్వాసము, దైవ చిత్తానుసారమైన జీవితమును సాధించటానికి సంకల్ప బలము ఎంతో అవసరం. సంకల్ప బలము అనగా ఎదురయ్యే కష్టాలు, కడగండ్లు, శోధనలు, నిరుత్సాహాల మధ్యలో సత్యమైన మార్గములో నిలబడే దృఢమైన మనస్సు. నేడు ఈ దృఢమైన మనస్సు లేని కారణమున కొందరు మేము జీవితంలో బ్రతకలేము, సాధించలేము, ఇది మా వలన కాదు అని

నిరాశకు గురి అయి చాలామంది బలవన్ మరణములకు పాల్పడుతున్నారు. కానీ ఇది ముమ్మాటికి దేవుడు హర్షించని పాపపు క్రియ మాత్రమే. బైబిల్ ప్రకారము నిజమైన సంకల్ప బలము మన శక్తి మీద కాకుండా దేవుని మీద ఉన్న నమ్మకము నుండి కలుగుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:13 నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను అని భక్తుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. అతడు అనేక హింసలు, అవమానాలు, జైలు శిక్షలు ఎదురైనా ప్రభువు మీద ఉన్న నమ్మకాన్ని విస్మరించలేదు. ప్రభు యొక్క సువార్తను ప్రకటించడాన్ని ఆపలేదు. వింటున్నారా ప్రియ శ్రోతలారా, నెహెమ్యా గ్రంథంలో పారసీక రాజు ఉద్యోగి అయిన యెరూషలేము వాసి నెహెమ్యా జీవితంలో సంకల్ప బలము స్పష్టముగా కనిపిస్తూ ఉంది. రాజకోటలో సుఖముగా ఉన్న నెహెమ్యా ఒకరోజు చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన తన వారిని గూర్చియు యెరూషలేమును గూర్చియు తన సహోదరులను అడిగి తెలుసుకున్నాడు. అయితే శేషించిన వారు యెరూషలేములో బహుగా శ్రమను, నిందను, అవమానమును పొందుచున్నారని, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడినని తెలుసుకొని దుఃఖాక్రాంతుడై రాజునద్ద సెలవు తీసుకుని యెరూషలేము వెళ్ళుటకు బయలుదేరును. రాజకొలువులో ఆనందం అనుభవించుట కంటే కష్టకాలంలో ఉన్న తన వారికి సేవ చేయుటకు సిద్ధపడెను. గనుక యెరూషలేము వెళ్ళి పడద్రోయబడిన నగర సరిహద్దులను నిర్మించుటకు తన దృష్టి నిలిపి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసేయున్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములో అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుతూ రండి అని తన ప్రజలకు పిలుపునిచ్చెను. అయితే అది విన్న వారి శత్రువులకు సమరీయులు పెట్టు శ్రమలు మరీ ఎక్కువయ్యను, శత్రుతో ముదిరెను. ఆ ప్రదేశమునకు అధిపతిగా ఉన్న సన్బలుడితో కలిసి వారనేక కుయుక్తులు పన్ని అనేక నిందలు వారిపై మోపి వారు చేయుచుండిన పనిని ఆపుటకై తమకు చేతనైన ఆటంకములు కలుగుజేయుచుండిరి. గనుక వీరు ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించినటువంటి వారై, గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిని చేయుచు, మరి ఒక చేతితో ఆయుధములు పట్టుకొనుచు, మనము కట్టుటకు పూను కొందము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చిరి. అలాగూ ఎవరి ఇంటి ముందు ఉన్న గోడను వారు నిర్మించుటకును, గుమ్మములు నిలుపుటకును పూనుకొనరి. ఈ ప్రకారముగా కట్టుచు 52 ప్రాకారము కట్టుట సమాప్తి ఆయను. వారు శత్రువులు బహుగా భయపడిరి. ఎన్ని ఆటంకములు కలిగినను నెహెమ్యా సంకల్ప బలముతో పనిచేయించినందున దాన్ని కట్టుట ముగించరి. అతడు కనపరిచిన దృఢ చిత్తమును, భక్తి మర్యాదలను, ధైర్య సాహసాలను, దేశాభిమానమును, సహోదర ప్రేమాభిమానము, దేవుని యందు స్థిర విశ్వాసము ఈ పనిని దొదముట్టించును. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా సంకల్ప బలము అత్యంత అవసరము. మనము సత్య మార్గంలో నడవాలనంటే, శోధనలు తట్టుకోవాలనంటే, ప్రార్థనలు నిరకలగా ఉండాలనంటే, ప్రభువు దీవులను పొందాలనంటే బలమైన సంకల్పము కావాలి. వింటున్న మిమ్మల్ని దీవించి సంకల్ప బలముతో ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.

చింతన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత రెవరెండ్ బి పాల్ సుకుమార్ పట్నాయక్. ఇప్పుడు

సాధారణంగా మన గ్రామాల్లో మీకెంత భూమి ఉంది, మీకెంత భూమి ఉంది అని అడుగుతూ ఉంటారు. అసలు నన్ను అడిగితే మనకి ఎంత భూమి ఉన్నది అనేది కాదు ముఖ్యం, మనకున్నటువంటి భూమి సత్తు గల భూమా, అలాగే ఆరోగ్యకరమైన భూమా, అన్నింటికన్నా మించి జీవం ఉన్న భూమా కాదా అనేది ముఖ్యం. మరి అది ఎలా తెలుసుకుంటాం? భూమిని చూడంగానే తెలుస్తుందా అంటే అనుభవం ఉన్నటువంటి రైతుకి మటుకు కొంత అర్థమైపోయింది. ఏదేమైనా మామూలుగా మనుషులకు వచ్చేటువంటి రకరకాల సమస్యలకి పరీక్షలు ఉన్నట్లే భూమి ఆరోగ్యాన్ని పరీక్షించడానికి కూడా మనకి కొన్ని పరీక్షలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది భూసార పరీక్ష. మరి ప్రభుత్వం వాళ్ళు అక్కడక్కడ కొంత సర్వేలాగా మట్టి నమూనాలు సేకరించి ఆయా ప్రాంతాల్లో సుమారుగా భూసారం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ ఉంటారు. అలాగే వ్యక్తిగతంగా కూడా రైతులు మరి వారి భూమికి సంబంధించి మట్టి నమూనాను సేకరించుకొని అది వాళ్ళు మట్టి పరీక్షకు పంపించవచ్చు. అలా పంపించినటువంటి మట్టిని పరీక్షించి మన నేల ఆరోగ్యాన్ని వాళ్ళు భూసార పత్రంలో మనకు అందిస్తారు. మరి భూసార పత్రం అయితే ఇస్తారు, మనమంతా తెచ్చుకుంటాం, కానీ తెచ్చుకున్నటువంటి భూసార పత్రాన్ని మనం అర్థం చేసుకోవటం ఎట్లా? ఉదాహరణకి మనం రక్త పరీక్షకి ఇచ్చాం, ఏదో వాళ్ళు రాస్తారు, అంతా రాసి ఒక రిపోర్ట్ లాగా ఒక కాగితం మీద అన్నీ ఇస్తారు, మనకు అర్థం కాదు, మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకోవాల్సిందే. ఆయన అప్పుడు అది చూసి మనకు మందులు రాస్తాడు. మరి మనం ప్రతిసారి వ్యవసాయాధికారి దగ్గర పోగలమా? పోలేము. అందరూ రైతులు వ్యవసాయాధికారి దగ్గర పోవాలంటే కష్టం. అందుకే మనమే అర్థం చేసుకునేలాగా వాళ్ళు తెలుగులోనే ఈ భూసార పత్రాన్ని సిద్ధం చేసి ఇస్తారు. అయినప్పటికీ కూడా మనకు కొన్ని పదాలు అర్థం చేసుకోవటం అవసరం. ఎలా, అసలు ఏమిస్తారు వాళ్ళు మనకి? సుమారుగా 12 విషయాలని వాళ్ళు దాంట్లో వివరిస్తారు. ప్రధానంగా మన నేల స్వభావం ఏంటి అంటే, మన నేలకి ఆమ్లతత్వం ఏమైనా ఉందా, క్షారతత్వం ఏమైనా ఉందా, లేకపోతే సహజంగా మామూలు మంచి నేల అనేది పరీక్ష చేస్తారు. ఆమ్లతత్వం ఉన్నటువంటి భూములు అయితే మనం వాటిని సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవచ్చు? సున్నంతో మనం దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్షారభూమి అనుకోండి, దాన్ని కూడా సవరించుకోవచ్చు. అదెట్లా? అది నల్లచోడైనట్లయితే మనము ఈ జిప్సం అనేటువంటి పదార్థంతో కానీ మనము దీన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మన నేలలో నత్రజని, భాస్వరం, పొటాషు ఈ మూడు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయి అనేది కూడా చెప్తుంది. ఎందుకవి మనకి అంటే, మొక్కలకి ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి పదార్థాలు. ఉదాహరణకి మనం పళ్ళెంలో బో పెట్టుకుంటాం, బో పెట్టుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఏం పెట్టుకుంటాం, సంగటి కానీ లేకపోతే అన్నం కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటాం, కాస్త కాస్త కూరలు అవి వేసుకుంటాం. ఎక్కువ మొత్తంలో ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి శక్తినిచ్చేటువంటి పదార్థాలు అవి ఎక్కువగా కావాలి. ఆ తర్వాత మాంసకృతులు, కొవ్వు పదార్థాలు. అట్లానే మొక్కలకు కూడా నత్రజని, భాస్వరం, పొటాషు ఈ మూడు పదార్థాలు కూడా ఎక్కువ మొత్తంలో కావాలి. వాటి గురించి కూడా వాళ్ళు చెప్తారు, మన నేలల్లో ఎక్కువ ఉందా, అది తక్కువ ఉందా, మధ్యస్థంగా ఉందా. తక్కువ ఉందనుకోండి, ఒక పావులా భాగం అదనంగా మనం రసాయనిక ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఏది మామూలుగా సిఫార్సు చేసిన దానికంటే. మధ్యస్థంగా ఉందనుకోండి, శాస్త్రవేత్తలు చెప్పింది వేసుకోవచ్చు. ఎక్కువగా ఉందనుకోండి, ఒక పావులా భాగం తగ్గించుకోవచ్చు. ఇలా దానికి తోడు మరో ముఖ్యమైనటువంటి విషయం, మన నేలలో సేంద్రీయ కార్బనం ఎంతుంది. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు జీవం ఉన్న నేల కాదా అనేది అనుకున్నాం కదా, అంటే సేంద్రీయ కార్బన్ అటువంటిది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నేల ఆరోగ్యం బాగుంటుంది. అన్నింటికన్నా మించి మనకు సహాయం చేసేటువంటి కోట్ల

0: సూక్ష్మజీవులకు ఆహారం దొరుకుతుంది, అలాగే నేల గుల్లబారి ఉంటుంది, జీవరసాయనిక చర్యలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలి అంటే మనకి ఈ సేంద్రీయ కార్బనం అనేది చాలా చాలా అవసరం. ఇది మన నేలలో ఎంత ఉంది? 0.5% కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? 0.5% కన్నా తక్కువ ఉంటే కనుక ఇబ్బందితో కూడుకున్నటువంటి సమస్య, అదే 0.75% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒక మోస్తరుగా ఉంది. దాన్ని ఇంకా మనం బాగుపరచుకోవడానికి ఇంకాస్త కలుపుకుంటూ పోతే మనకు మంచిగా ఉంటుంది. దాన్ని ఎలా చేసుకోవచ్చు? మనకి ఈ పచ్చిరొట్ట ఆకు కానీ ఈ పచ్చిరొట్ట పంటలు కానీ మనం నేలలో కలియదున్నట్లయితే మనకి సేంద్రీయ కార్బనం పెరుగుతూ ఉంటుంది. అలాగే మనము ఈ గెత్తము, అలాగే ఇతర కోడిపెంట, గొర్రెపెంట ఇటన్నిటిని కూడా వీలైనంత కలుపుకుంటూ ఉన్నట్లయితే కనుక నేల స్వభావం మెరుగుపడుతుంది, సేంద్రీయ కార్బనం కూడా పెరుగుతుంది. అన్నిటికన్నా మించి సూక్ష్మధాతువులను కూడా ఈ మట్టి పరీక్షలో పరీక్షిస్తారు. ఆ సూక్ష్మధాతువుల్లో కూడా మనకి జింకు, ఇనుము, బోరాను, గంధకం ఇవన్నీ కూడా పరీక్షిస్తారు. అవి పరీక్షించినట్లయితే అవి ఏదన్నా కావాలా, విడిగా మన భూములకి ప్రత్యేకంగా కలుపుకోవాలా, లేదా పంట మీద పిచికారీ చేయాలా, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇక వాటితో పాటుగా ప్రధానమైనది ఇంకొకటి ఉంది, ఉదజని సూచిక. ఈ ఉదజని సూచిక అనేది కనుక 6.5 నుంచి 7.5 మధ్యలో కనుకున్నట్లయితే మన భూములకి ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని రకాల జీవరసాయనిక చర్యలన్నీ కూడా ఆ నేలల్లో బాగా జరుగుతాయి, అటు క్షారత్వం లేదు ఇటు ఆమ్లత్వం లేదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా మట్టి పరీక్ష చేయించుకొని ఆ తర్వాత వచ్చేటువంటి భూసార పత్రాన్ని మన ఇలా విశ్లేషించుకున్నట్లయితే మనకి చక్కగా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా అవసరమైతేనే రసాయనిక ఎరువు మందులు వాడుకునేటట్లుగా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. అనవసరంగా మన భూముల్లో అప్పటికే ఉన్నటువంటి ఈ పోషకాలని మనం వేసుకోకుండా ఎక్కువ ఉన్నట్లయితే పావుల భాగం తగ్గించుకొని వేసుకునేటట్లే మనకి ఖర్చులు బాగా తగ్గుతాయి.
1: వాతావరణ సమాచారం. రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. 1-2 చోట్ల తేలికపాటి 1 మోస్తరు వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సంభవిస్తుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీములు కార్యక్రమంలో 90 ఏళ్ళ ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ శైలజ కుర్ర ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అలాగే పంటల్లో వివిధ రసాయన రహిత సమగ్ర సంరక్షణకు మన ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు వసతులు అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరిత గారి ప్రసంగం వింటారు. పొలం పలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే. అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది.

0: నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్ళున్నా ఎవరి ఇంట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 100,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎన్నికకు పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొస్తే అంటేస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
3: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి

0: కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని, వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగ కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది, మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నులందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
1: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలి రోజు సుమారు 2,000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్టంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2-3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద్ ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః ఆర్థిక పరామర్శ పరిషద సదస్యై సమం ఆకారితస్య ఉపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. ఉపవేశనే ప్రధానమంత్రి పరిషత్ సదస్యాశ్చ వైశ్విక నిశ్చితతా కాలి భారతస్య భూయోపి ఆర్థిక వృద్ధిం కర్తుం విభిన్నేషు పరామర్శోపాయేషు చర్చితవంతౌ. జీవనస్తరం వ్యాపారం చ సుగమీకర్తుం అపి సవిస్తరం విచారణా జాతా. సదస్యై భారతే విశ్వే చ పశ్చిమైషియా సంఘర్షేణ ఉత్పన్న ప్రభావానాం అపి ఆకలనం ప్రస్తుతం. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర ఉక్తవాన్ యత్ భారతం నేపాల్

గోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. అందించిన వారు శ్రీ కేవీ సత్యనారాయణ. 8:35 కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 9:35 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891-27-27-44, 27-27-288. 10:00 వార్తావాహిని వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. అనంతరం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 11:00 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో భాగంగా జై పాపాల భైరవి నాటికి వింటారు. రచన శ్రీ నట్టి శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. 11:30 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 12:40 శ్రీమతి జి శ్యామలా గారిచే భక్తి సంగీతం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమంలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సురక్షితమైన ఆహారం అనే అంశంపై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీ శ్రవణం కళ్యాణం చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి డివి మానస. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోతలు సత్యవాడ సోదరిమణులు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. 2:30 వాతావరణ సమాచారం. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువవాణి యువజన కార్యక్రమం వింటారు. 5:30 సంధ్యారాగాలు మెలోడీ చిత్రగీతలు వింటారు. 6:00 సమాచార వాణి వాతావరణ సమాచారం. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వ అంశాలతో పాటు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని శ్రీమతి వంకాయల శృతి సారిణి ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. రాత్రి 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లిసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన శాస్త్రవేత్త డాక్టర్ శైలజా కుర్రా ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. పంటల్లో వివిధ రసాయనరహిత సమగ్ర సస్యరక్షణకు మన ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు వసతులు అనే అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరితా గారి ప్రసంగం వింటారు. వ్యవసాయ సమాచారం శీర్షికన జీవన ఎరువుల వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేంద్రీయ వ్యవసాయంలో పురుగుల యాజమాన్యం అనే అంశంపై శాస్త్రవేత్తలు అందించిన సమాచారాన్ని ఏ బృందాకుమారి గారు వివరిస్తారు. 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచారు.

0: చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్భంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్, నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యక్షుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక సెగం ఇప్పుడు ముగిసిందని చెప్పారు.

0: అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
1: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల

0: నికి ఒక వేదికగా మైభారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
1: దేశ్ కా 65 పాపులేషన్ బిలో 35 హే, యానికి దేశ్ యువా దేశ్ హే. ఏ దేశ్ కి యువా కి శక్తి కో వికసిత్ భారత్ కే రాహ్ పర్ లే జానే కే లియే సయోజనే కా కామ్ నరేంద్ర మోదీ జీ నే కరా హే.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్ధంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ మాసపు పాట శీర్షికన వందే మాతరం అంది మాతరం వింటారు. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ టీవీ మోహన్ కృష్ణ.

0: ఈ మాసపు పాట శీర్షికన వందే మాతరం అంది మాతరం పాట విన్నారు. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్లా శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు
1: విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై.
0: ముందుగా నేటి మాట ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించి
1: నేటి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ ఆహార భద్రత
0: ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని
1: తదుపరి అంశంగా ప్రముఖ
0: మనం తినే ఆహారం
1: నటరాజ రామకృష్ణ
0: సురక్షితంగా ఉండేలా చూసుకోవడం, కలుషిత ఆహారం వలన వచ్చే వ్యాధులను బారిన పడకుండా చూడటం దీని ముఖ్య
1: శ్రోతల అభిప్రాయాలు స్పందనలు వింటారు.
0: మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2018లో ఈ రోజును ప్రకటించింది. మొదటి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్ 7వ తేదీన 2019 జరుపుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. కలుషిత ఆహారం మరియు నీటి వలన వచ్చే ప్రమాదాలను గుర్తించడం, నివారించడం, అలాగే ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. నటరాజ రామకృష్ణ మార్చి 21, 1923 దమయంతిదేవి రామ్మోహన్రావు దంపతులకు జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యం పట్ల ఆసక్తి ఉండేది. తన బాల్యంలో మీనాక్షి సుందరం పిల్లై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ మరియు జంపాముత్యం గురువుల వద్ద వివిధ కళారూపాలను నేర్చుకున్నారు. కాకతీయుల కాలంలో సైనికుల్లో ఉత్తేజం నింపడానికి ప్రదర్శించే పేరిణి శివతాండవాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చారు. దేవాలయాల్లో రాజదర్బార్లలో ప్రదర్శించే సాంప్రదాయ దేవదాసి నృత్య రీతులను సేకరించి వాటికి ఆంధ్ర నాట్యం అనే పేరుతో ఒక శాస్త్రీయ రూపం కల్పించారు. 1955లో హైదరాబాదులో నృత్య పాఠశాలను స్థాపించి ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి చైర్మన్గా సేవలు అందించారు. ఈయన నృత్య ప్రదర్శనకు ముగ్ధుడై బండారు సంస్థాన పాలకుడు రాజా గణపతి పాండ్య తన 18వ ఏటనే నటరాజు బిరుదును ప్రదానం చేశారు. 1968లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ భారత కళాప్రపూర్ణగా సత్కరించింది. తెలుగు నాట్య వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నటరాజ రామకృష్ణ గారు 2011 జూన్ 7న హైదరాబాదులో స్వర్గస్థులైనారు. ఆయన పునరుద్ధరించిన పేరిణి నృత్యం, ఆంధ్ర నాట్యం తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. తొంభై ఏళ్ళ ఆకాశవాణి శీర్షికన ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తున్నారు.
3: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె భాగ్యలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస. ఈరోజు మనం మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి రైతు సోదరులకు కానీ మనకు కానీ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో 1936 జూన్ 8న ప్రారంభమై ఈ సంవత్సరం అంటే 2026 నాటికి 90 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటూ ఉండటం మనందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. మనందరి ఆకాశవాణి దాదాపు 9 దశాబ్దాలుగా రైతులకు అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ఎంతగానో కృషి చేస్తూ ఉంది. అతి ముఖ్యమైన నిర్దిష్టమైన సమాచారాన్ని అందించడంలో రేడియో ప్రముఖ పాత్ర వహిస్తుందని మనందరికీ తెలుసు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణులు మరియు అభ్యుదయ రైతులు మన రైతాంగానందరికీ ఆధునిక

0: ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించటం జరుగుతూ ఉంది. దీని గురించి ఆకాశవాణి పలు కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఉంది. అదేవిధంగా వివిధ పంటల యాజమాన్యం, అంటే విత్తనాలు ఎలా ఎంపిక చేసుకోవాలి, పంటలు వేయటానికి తగిన అనుకూల సమయం ఏంటి, ఎరువుల మోతాదు మరియు వాటిని ఎలా వాడాలి, పంటకు వచ్చే వివిధ తెగుళ్ళు, వాటి నివారణోపాయాల గురించి ఆకాశవాణి సమయానుకూల సలహాలు ఇస్తూ ఉండి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మనందరికీ తెలుసు, వ్యవసాయ రంగం ముఖ్యంగా వాతావరణం మీదనే ఆధారపడుతుంది. అకాల వర్షాలు, తుఫాన్లు, వరదలు చాలాసార్లు ఎంతో పంట నష్టాన్ని కలుగజేస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్రమం తప్పకుండా మన ఆకాశవాణి రైతు సోదరులకు వర్షాలు, తుఫాన్లు మరియు కరువు పరిస్థితుల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా రైతులు తమ పంటను రక్షించుకోవటానికి లేదా నష్టాన్ని తగ్గించుకోవటానికి ఎంతగానో దోహదపడుతూ ఉంది. అదేవిధంగా రైతులు తమ పంటల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి, చీడపీడల నుండి రక్షించుకోవటం ఒకటైతే, మరోవైపు పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర పొందటం మరో ఎత్తు. అది దృష్టిలో పెట్టుకొని మన ఆకాశవాణి దేశంలోని వివిధ మార్కెట్లలోని పంటలకు ఉన్న ధరల వివరాలు ప్రసారం చేయటం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేలా చూస్తూ ఉంది. అంతేకాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ, రైతన్న మీకోసం, పంటల బీమా, రుణ సదుపాయాలు వంటి వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో రైతులకు తెలియజేయటంలో ఆకాశవాణి కృషి ఎంతగానో ఉంది. మారుతున్న కాలం మరియు అవసరాల దృష్ట్యా మన ఆకాశవాణి ఎన్నో మార్పులను స్వాగతిస్తూ రేడియో సెట్ లేదా మొబైల్ ఫోన్ల ద్వారా ఎక్కడైనా ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే అన్ని రకాల సమాచారాన్ని రైతులకు చేరవేయడంలో ముందంజలో ఉంది.
1: ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని విన్నారు. తరువాత అనుబంధవాణి వినడానికి ముందుగా

0: కవి, రచయిత, శ్రోత డాక్టర్ ఏ గోపాలరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
1: ప్రసార భారతి, ఆకాశవాణి, ఎంత ఔచిత్యవంతంగా ఉంది ఈ పేరు. ఏ మహానుభావుడన్నాడో, అన్ని వర్గాల వారికి ఆనందాన్ని అందించే ఏకైక ప్రసారవాణి, ఆనందవాణి, ఆకాశవాణి. 90 వసంతాల విలాసంతో శతవార్షికోత్సవ వైభవానికి సిద్ధమవుతోంది. నేను 65లో ఉద్యోగంలో చేరాక నాటి నుండి నేటి వరకు నా వాణిని వినిపించే అదృష్టాన్ని అందిస్తోంది. ఆనాడు ఈనాటి భవనంలో కాకుండా ఒక చిన్న భవనంలో ఉండేది కేంద్రం. ఆ రోజుల్లో సూక్తి ముక్తావళి కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవాణ్ణి. సత్య ప్రశస్తి, స్నేహం, ఎలా మాట్లాడాలి, దమ్మపదం వంటి అంశాలపై 5 భాగాలుగా వినిపించడం జరిగేది. ప్రతి లక్ష్మీవారం ఉదయం సాహితీ మేఖల కవితా గాన కార్యక్రమంలో చాలాసార్లు పాల్గొన్నాను. బాలల కార్యక్రమంగా రామతీర్థక్షేత్ర మహాత్మ్యాన్ని వినందించాను. శ్రీయుతులు ఏబి ఆనంద్, రామారావు, వినయభూషణ శర్మ, ముళ్ళపూడి శ్రీరామమూర్తి, ఉషశ్రీ, పివి శేషారత్నం మొదలగు వారంతా అన్ని సామాజిక వర్గాలకు, సాహితీ ప్రియులకు, కళాకారులకు అందజేయవలసిన కార్యక్రమాన్ని రూపొందించేవారు. నేటి కొత్త భవనంలో చాలా కార్యక్రమాల్లో ఆకాశవాణి నాకు అవకాశం అందించింది. ముఖ్యంగా చింతన, సాహిత్య ప్రసంగాలు, కవని విజయ నిర్వహణలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఆకుల మల్లేశ్వరరావు గారి సంచాలకత్వంలో విజయనగరంలో విజయభావన సంయుక్త నిర్వహణగా యువతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాను. మంగళవారం సంధ్యారాగంలో పాల్గొన్నాను. మల్లేశ్వరరావు గారితో మధుర వశస్వి, మానాప్రాడ శేషశాయి, ఉపాధ్యాయులు అప్పల నరసింహమూర్తి, దామరాజు లోపాముద్ర వంటి ప్రముఖుల వద్దకు వెళ్ళి అభిప్రాయ సేకరణం కూడా జరిపించాం. ఎఫ్ఎం రేడియోకి అభ్యర్థుల ఇంటర్వ్యూలో ఆచార్య వెలమల సింహన్న గారు, నేను న్యాయ నిర్ణేతలుగా పాల్గొనే అవకాశం దక్కింది.

0: దక్కింది. కాకరపర్తి, బండి, రాంభట్ల, రొక్కం, రామ్గోపాల్, దిలీప్ మరియు ప్రముఖులతో చక్కగా మాట్లాడే రోజులవి. ఆకాశవాణి కేంద్రంలో ప్రవేశించగానే ఎదురుగా హరిగదా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారి చిత్రపటం నన్నెంతో ఆకర్షిస్తుంది. విశాఖ విమానాశ్రయంలో కూడా వారి విగ్రహం ఆకర్షణగా నిలిచింది. ఆ రోజుల్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం సంక్షిప్త చిత్రం వచ్చేది. దానికోసం వీధిలో అందరం చేరేవాళ్ళం. అలాగే శ్రోతలు కోరిన పాటలు ఓ ప్రత్యేక ఆకర్షణ. నాకు ఇలా ఎంతైనా చెప్పాలని ఉంది. ఆకాశవాణి 60 ఏళ్ళ అనుబంధం నా అదృష్టం.
1: శ్రోత రచయిత డాక్టర్ కె సత్యనారాయణ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
2: నా పేరు సత్యనారాయణ కనకాల. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. రేడియో వినటం, తెలుగు ఆంగ్ల భాషలో ప్రసంగాలు చేయటం నా హాబీ. 90 వసంతాలు జరుపుకుంటున్న మన ఆకాశవాణికి శుభాకాంక్షలతో నేను ప్రస్తుతం 75 వసంతాలు పూర్తి చేసుకున్నాను. హై స్కూలు, కళాశాల, విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ పెరిగాను. తరచూ ఉత్తరాల ద్వారా నా అభిప్రాయాలను ఆకాశవాణికి ఇప్పటికీ పంచుకుంటున్నాను. కార్యక్రమంపై నా ప్రశంసలు, కొన్ని సలహాలు, కొన్ని విమర్శలు కూడా తెలియచేస్తూ ఉంటాను. నేను రేడియో వినటం మా తండ్రి గారి దగ్గర నుంచి అలవాటు చేసుకున్నాను. అతను ఒక రైతు. ముఖ్యంగా గ్రామీణ కార్యక్రమాలు, పసిడి పంటలు, రైతులకు వాతావరణం వింటూ వ్యవసాయం చేసేవారు. అతడు అభ్యుదయ రైతుగా గుర్తింపు కూడా పొందారు. ఆ రోజుల్లో ఆదివారం ప్రసార కార్యక్రమాలు చాలా బాగుండేవి. అప్పటి సంక్షిప్త శబ్దచిత్రాలు, నాటికలు, నాటకాలు వినటం, ప్రత్యక్ష ప్రసారాలు వింటూ మా కళ్ళతో చూసినట్లుగా ఆనందించేవాళ్ళము. విజయనగరంలో మా ఇంట్లో రేడియో లేనప్పుడు పబ్లిక్ పార్కులకు వెళ్ళి రేడియో ముఖ్యంగా సాయంత్ర సమయంలో వినేవాళ్ళం. అప్పట్లో చైనా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి వార్తలు వినేందుకు కొన్ని వందల సంఖ్యలో శ్రోతలు పార్కుకు వచ్చేవారు. నా మొట్టమొదటి రేడియో ప్రసంగం 1976 ప్రాంతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి యువవాణిలో ప్రసారం జరిగింది. విషయం వరకట్న నిర్మూలనలో యువత పాత్ర. ప్రస్తుత స్పీడ్ యుగంలో ఆకాశవాణికి ఆదరణ తగ్గకపోవటానికి కారణం ఇది అవకాశవాణి కాకపోవటం. నిబద్ధత, నిజాయితీ, నాణ్యత, నైతికత, ముఖ్యంగా పంక్చువాలిటీ అనేవి ఆకాశవాణి సొంతం. ఇప్పటికీ రేడియో కార్యక్రమాలను అనుసరించి తమ గడియారాలను సెట్ చేసుకోవటం ఒక ఆనవాయితీ. ఆకాశవాణి కార్యక్రమాలు గుణాత్మకంగాను పరిమాణాత్మకంగాను ఉంటూ వినోదాన్ని, విజ్ఞానాన్ని ఇస్తున్నాయి. విశాఖ కేంద్రం ద్వారా ఆధ్యాత్మిక ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలను దృశ్య కార్యక్రమాలుగా అందిస్తున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. నేటి సమాజానికి మార్పుగా అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న విశాఖ కేంద్ర వారికి అభినందనలు. నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి నా ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన కొందరు శ్రోతల అభిప్రాయాలు వాణి విన్నారు. ఇప్పుడు లేఖావళి.

0: శ్రోతల దాకా చేరిన ఆకాశవాణి వివిధ కార్యక్రమాల కళలు, కళలు, కవళికలు అన్నిటిపై శ్రోతల అభిప్రాయ మాలిక లేఖావళి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం.
1: నమస్కారం.
0: ఏమిటేదో ఉత్తరాలు అవి చాలా ముందుగా ఈమెయిళ్ళు,
1: వాట్సాప్లు
0: ఉన్నాయి కదా,
1: లేఖలు.
0: వాట్సాప్లు వచ్చినప్పుడు ఆపులు లేకుండా, స్టాపులు రాకుండా, గ్యాపులు లేకుండా ఏదో రూపిద్దాం లేఖావళికి.
1: మీ పద చమత్కారంతో
0: శ్రోతల పదాలు ఏమి రాశారు మొదటి ఉత్తరం?
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్కారం.
0: నమస్కారం.
1: 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చక్కటి సమాచారం ప్రతిరోజు ఏదో సమయంలో ఆకాశవాణి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, కథా కమామిషు వివరాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నేను మన ఆకాశవాణి కార్యక్రమాలను 1974 నుంచి వింటూ వస్తున్నాను.
0: అబ్బా,
1: ప్రస్తుతం నా వయసు 79 సంవత్సరాలు. ఇప్పటికీ సైకిల్ మీదే నా ప్రయాణం అన్నారండి రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి.
0: పేరూరు వెంకట సోమశేఖర్ గారు లేఖావళి నిర్వాహకులకు నమస్కారాలతో రాశారు. 9 దశాబ్దాల ఆకాశవాణి కేంద్రాలు దేశవ్యాప్తంగా సాధించిన విజయాలు అమోఘం. మన విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలు చాలామందిని చైతన్యపరుస్తున్నాయి. ఆకాశవాణికి 90 వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. మరి తిరిగి మనం కూడా వారికి
1: ధన్యవాదాలు చెప్పాలి.
0: ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు ప్రసారం చేస్తున్న ఉదయ సమీరాలు, సాయం సమీరాలు చాలా బాగుంటున్నాయి. ప్రతి శీర్షక్కి సరైన పేరు పెడుతున్నారు. అలాగే జూన్ 5వ తేదీ ఈ నెలే,
1: అవునండి,
0: శుక్రవారం రాత్రి 7:45 మనం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారితో పరిచయం ప్రసారం చేశాం.
1: అవును సార్.
0: పరిచయకర్త కండ్రాత్ సాంబశివరావు గారు. కార్యక్రమం చాలా బాగుంది. అలాగే వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న తీరు విశదీకరించారు, అద్భుతంగా ఉంది. సూర్యమిత్ర శిక్షణ ద్వారా సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి ఉపయోగించి సబ్సిడీతో సౌరశక్తిని ఉపయోగించుకునే విధానాలు, సంప్రదాయ వనరులకు బదులుగా జీవ వనరులు చౌకగా పొందే విధానం విపులంగా చెప్పారు. ఎంపీ గారికి, కార్యక్రమం ప్రసారం చేసిన మీకు, పరిచయకర్తకు అందరికీ అభినందనలు అంటున్నారు. లాసన్స్ బే కాలనీ విశాఖపట్నం నుంచి రాశారు. ఇంత ఓపిక్గా తమ అభిప్రాయాన్ని చెప్పినందుకు, హాయి అయిన కార్యక్రమాలని శ్రద్ధగా వింటున్నందుకు శ్రోతకు మన ధన్యవాదాలు చెప్దాము. తర్వాత ఉత్తరం.
1: అలాగే నాగనాథ్ గుప్తా, విశ్రాంత ఉద్యోగి, న్యూ ఎన్జీజీఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, అలాగే వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఉదయ సమీరాలు కార్యక్రమంలో చక్కటి పాత పాటలు విని మైమర్చిపోయాను. ఇందులో భక్త జయదేవ, అలాగే భక్త అంబరీష, అలాగే భక్త ప్రహ్లాద సినిమాలకు కనులకు వెలుగు నీవే కాదా అన్న భక్తిగీతం విని తరించాము. ఇలాంటి పాత పాటలు మన ఆకాశవాణి కేంద్రాల నుంచి చాలా అరుదుగా వినిపిస్తున్నాయి. కానీ మాలాంటి వృద్ధులకు పాత పాటలు అంటే ఇష్టం. ఈరోజు భక్త ప్రహ్లాద సినిమాలోని కనులకు వెలుగు నీవే కాదా ఆకాశవాణిలో ఈ పాట వింటూ ఉంటే ఆ ఆనందమే వేరు.
0: అవును, అనుకోకుండా వచ్చే ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాయి.
1: అవునండి.
0: అలాగా ఫలానా పాట వస్తుందని తెలుసు, కానీ ఏ పాట వస్తుందో అని చూస్తున్నప్పుడు అలా మనకి ఇష్టమైన పాట వచ్చినా వచ్చిన పాట ఇష్టమైన ఇలాగే వస్తాయి ఉత్తరాలు.
1: ఇలాంటి అలనాటి పాత మధుర గీతాలు వినిపించండి సార్ దయచేసి అంటూ కోరుతున్నారండి.
0: తప్పకుండా. ఎప్పుడు కూడా ఆకాశవాణి బహుజన హితాయ, బహుజన సుఖాయ

0: శ్రుతాయ అని చక్కగా సాగుతూ ఉంటుంది. మరి నా దగ్గర కూడా ఒక మంచి పెద్ద అభిప్రాయం ఉంది. ఇది అందించిన వాళ్ళు పేరూరి వెంకట సోమశేఖర్ గారు, భ్రమరాంబ గారు, లాసన్స్ వే కాలనీ నుండి. 27వ తేదీ మే నెల మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో డాక్టర్ ఏ నిషిత్ గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. శ్రీమతి కే ఇందిర గారు మంచి ప్రశ్నలు వేసి చక్కటి విషయాలు రాబట్టారు. ఇల్లాల ఆరోగ్యం, ఇంటికి వెలుగు అన్న సూక్తి ప్రకారం, అలాగే ఇంగ్లీష్ మందులు, అలాగే మిగతావి ఇవి అన్నీ కూడా మనం మందులు బదులు ప్రకృతి సిద్ధంగా వచ్చే కాయగూరలు, పళ్ళు, విటమిన్లు అవన్నీ దొరికేవి, మనం తింటే ఆరోగ్యంగా ఉంటామన్న విషయాన్ని అద్భుతంగా చెప్పారు. చాలా సంతోషం అంటున్నారు. ఆనందం అండి. మీరు ఆరోగ్యమే మహాభాగ్యం, మీరు వినడం ఆకాశవాణి భాగ్యం, శ్రోతలు ఇప్పుడు కూడా శ్రోతలే దేవుళ్ళు.
1: దేవుళ్ళండి. మరొక లేఖ ఉందండి. నమస్కారం, నా పేరు దుద్దుపూడి త్రినాథస్వామి, గాజువాక బీసీ రోడ్ నుంచి రాస్తున్నాను. ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయ సమీరాల్లో మీరు ప్రసారం చేసిన సన్మానాల సన్నిబాబు నాటిక చాలా బాగుంది. సన్మానాలు పొందేందుకు అర్హత లేకపోయినా డబ్బులు ఇచ్చి మరీ సన్మానాలు చేయించుకున్న వారికి ఈ నాటిక కనువిప్పు. ప్రస్తుత సమాజంలో ఈ దుస్థితి ఉంది. నాటిక రచించిన శ్రీ కేవీఎండి ప్రసాద్ గారికి, నిర్వహించిన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారికి నా అభినందనలు అన్నారండి.
0: చాలా సంతోషం. నాగనాథ్ గుప్తా గారు విశ్రాంతి ఉద్యోగి, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్. వారు ఇంకొకటి ఏంటంటే, ఈ భక్తి గీతాలతో పాటు పాత సినిమా పాటలు మా అందరికీ చాలా ఇష్టం అని అన్నందుకు మన అధికారులు మరోసారి వారి ఆనందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి చెబుతున్నారు. ఆపాత మధురాలు, ఇది బుధవారం 10:45, అలాగే గురువారాల్లో రాత్రి 10:30. ఈ బుధవారాల్లో కూడా 10:45 రాత్రే, 10:30 శుక్రవారం నాడు, 2, 3, 4, 5 గురువారాల్లో ఈ పాటలు ఆ సమయానికి వస్తాయి. ఇంకా రాత్రి 10 ఆపాత మధురాలు, ఇవి 2, 4 శుక్రవారాల్లో రాత్రి మనం ఆకాశవాణి కేంద్రం వినిపిస్తుంది. ఇది అధికారులు తెలియజేస్తున్నటువంటి ఒక మధుర వార్త. ఎందుకంటే మరి పాట అంటే ఎవరికైనా తీయగానే ఉంటుంది కదా.
1: మధుర గీతాలు వినాలనుకున్నప్పుడు ఈ సమయంలో మధుర గీతాలు వినిపిస్తాయి. ఈ మధుర వార్తను మనం వినిపించాం.
0: ఈ ఉత్తరం డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, నాగమణి, లాస్య, సమీర్, కార్తీక్, శ్రీనిత్య, హైదరాబాద్ నుండి రాస్తున్నారు. లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు.
1: నమస్కారం.
0: ఈ నెల 2వ తేదీ పునఃప్రసారమైన చొక్కెదురు నాటిక రసవత్తరం. నేటి వస్తు వ్యాపార సమాజంలో ఒక వస్తువు కొంటే రెండు ఉచితం అన్న ఇంద్రజాలంలో పడిపోయిన సాధారణ సంసారాల సారాన్ని చమత్కారంగా చెవులకు కనిపింపజేశారు. ఈ మాట బాగుంది,
1: కనిపింపజేసి.
0: ఎందుకంటే మనం వినిపింపులో ఇంపు ఉంది, కనిపింపులో సొంపు ఉంది.
1: అది కూడా చెవులకు కనిపింపు చేసి.
0: అంటే నటులు ఆకాశవాణి ఏంటంటే శ్రవ్య మాధ్యమం, అందులోనే దృశ్య మాధ్యమం ఎలాంటి బలమైన పనిచేస్తుందో కళ్ళ కట్టినట్టుగా వినిపించడం, అది వారు గుర్తించి రాశారు. చాలా సంతోషం. చొక్కెదురు పేరు శ్లేషయుక్తంగా చమక్కులు వెదజల్లింది. మన్నాడు పునఃప్రసారమైన కొయ్యగుర్రం నాటిక ప్రతీకాత్మకంగా ఉందండి. భార్యాభర్తలది ఎప్పటికీ అర్ధనారీశ్వర బంధమని, చట్టాలు సిద్ధాంతాలు నేటి సామాజిక జీవనానికి సహకారకాలు కావాలి, శాసించేవిగా ఉండకూడదు. నాటిక చక్కగా ఉంది. వీరు ఒక చిన్న పద్యం కూడా, గగనవాణి విశాఖకు కరము నతులు, ఉదయ సాయం సమీరాల యోగదములే, నేటి మాట చిత్కాంతుల నిడుటమోట, కవన విజయమో రాయల భువన విజయమౌర, చింతన స్వచ్ఛతానవము నవమే నవతి వేళ శుభాభినందనము. నవతి అంటే 90 వసంతాల ఆకాశవాణికి వారు శుభాభినందనాలు అందజేస్తున్నారు
1: కళాకారులు.
0: ఇంకా ఏమైనా ఉత్తరాలు ఉన్నాయా?
1: ఇంకా
0: ఉత్తరాలు ఇప్పటికీ ఇది పూర్ణ బిందువు కాదు, అంటే ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. ఎందుకంటే ఏదైనా మనం సమయానికి లోబడి కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాల మీద వచ్చే రాబోయే మరిన్ని ఉత్తరాలతోటి మనం వచ్చే లేఖావళిలో కలుసుకుందాం. దానికోసం మరి చిరునామాలు, ఫోన్ నెంబర్లు చెప్పాలి. వాట్సాప్ నెంబరు 7416172999, మరొకసారి 7416172999.

0: 9999 కార్యక్రమాల మీద తపాల ద్వారా పంపించేవారు లేఖావళి కెరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో సిరిపురం కూడలి విశాఖపట్నం 530003 ఈమెయిల్ ద్వారా అయితే aarpcvsp@gmail.com దీనికి మెయిల్ చేయాలి. ఈ రకంగా 3 మార్గాల్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయడం ద్వారా మీ మూడ్ తెలుస్తుంది. కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ఆకాశవాణి అధికారులు శ్రోతలని దృష్టిలో పెట్టుకొని ప్రయోజనాత్మకంగా వినోదము విజ్ఞానము అన్నిటినీ మేళవించి మీకు అందజేస్తారు. ఇలాంటి కార్యక్రమాల మీద మీ స్పందన ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే మన లేఖావళి కార్యక్రమానికి అందిస్తారు కదా?
1: తప్పకుండా అందిస్తారండి. ఇంత ఓపిక్గా కార్యక్రమాలు విని వాటి గురించి స్పందించి లేఖలు రాసి ఇంత చేయాలంటే చాలా అభిమానం ఉండాలి సార్. ఇంత అభిమానానికి నిజంగా కృతజ్ఞులం.
0: మన ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలతో సెలవు తీసుకుందాం. ఉదయ సమీరాల్లో లేఖావిడి విన్నారు. పుష్పాంజలి కరుణామయుడు చిత్రం నుండి వి. రామకృష్ణ బృందంగాను.

0: and 3 have put the men in blue in a strong position. Sai Sudarshan also contributed 81 before missing out on a maiden test century, while Rishabh Pant remained unbeaten with a brisk half century. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. Newspapers have noticed a variety of stories today, including the flare-up in tensions in the West Asia conflict. Sunday Pioneer writes, PM reviews economic roadmap, adding India must continue its development agenda despite global challenges. While the Sunday Statesman headlines, PM reviews economic strategy amid West Asia uncertainty. Cockroach backers swarm Jantar Mantar as 100 Sikh Pradhan ouster over paper leak, writes the Sunday Tribune in its top headline. Telangana CM calls for federal balance to safeguard citizens, writes The Hindu. Reeling rupee drags students abroad deeper into debt at home, writes The Economic Times. LPG price hiked by 29 rupees per 14.2 kg cylinder, writes Sunday Pioneer. US and Iran trade strikes near Strait of Hormuz as talks hit a wall, writes The Sunday Statesman, while another story headlines, UN Food Agency says millions are being pushed into hunger by Iran war. The Sunday Statesman, in its editorial titled Beyond Hormuz, writes the geopolitical shock created by the Iran conflict is forcing countries far beyond West Asia to confront an uncomfortable reality. Energy security can no longer be built around a single set of political assumptions. For India, the renewed importance of Venezuela is less a story about one oil supplier and more a reflection of a changing global energy map. And finally, Sunday Tribune confronts a grim reality. Silent killer on our plates. WHO links unsafe food to 1.5 million deaths worldwide. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah calls for sharper vigil on financial transactions, construction of buildings and sale and purchase of properties along international borders. National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record 6th time. And with that, we end the morning news. Have a great day.
2: ये आकाशवाणी से पेश है खबरनामा।
3: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. భారత ప్రధాని 12 సంవత్సరాల పాలన అభివృద్ధి, గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రయోజనాల విషయంలో అనేక విజయాలు సాధించామని జిల్లా కార్యశాలను పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తున్న మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మా తెలుగు తల్లికి రాష్ట్రగీతంలో గలగలా గోదావరి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తామని, ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తుందని ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యేకంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు

0: విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా MOU కుదుర్చుకుని వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజానగరం మండలం దివాన్ చెరువులోని ప్రాంతీయ అటవీ అభివృద్ధి కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మొక్కలను పెంచడం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటన్న విషయాలను అటవీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న GTM ఎక్స్పోలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ GTM టూరిజం అవార్డు 2026ను రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దూర్కేష్ స్వీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజాసేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన ఆనకట్టను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సూచించారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వస్తువుల అభివృద్ది పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగా సిటీగా అభివృద్ది చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: సంగీతోపాసన ఆదితాళం.

అటానా రాగంలో త్యాగరాజు కృతి విన్నారు. ఇప్పుడు వినండి ధర్మవతి రాగంలో దీక్షితారు కృతి పరందామవతి జయతి రూపకతాళం.

శ్రోతలు వింటున్నారు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో దుడ్డు రాధిక గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరాగంలో పాపనాశం శివన్ రచన, రామం భజత మనుజ, ఆదితాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చివరిగా సావేరి రాగంలో శ్యామశాస్త్రి రచన దురుసుగా కృపచూచి ఆదితాళం.

మీరింతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో దుడ్డు రాధిక గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం కె సాయికుమార్, వయోలిన్ పి జయభాస్కర్, మృదంగం. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి తెలుగు సినిమా పాటల ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2727244 2727288. విశాఖేతరులు 0891 కోడ్ను జత చేసి ఫోన్ చేయవలను. హలో, హలో, హలో, హలో, నమస్తే అండి.
2: ఏ సినిమా
0: కావాలి మీకు?

0: ஹலோ,
1: பிரச்சனை கண்ணு ஆ அது அது கண்டது ஏது அப்பாஸ்ட் பை பைதா இருக்கணும்
0: హలో,
2: హలో నమస్కారం సార్.
0: నమస్తే. నమస్కారం సార్, మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి?
2: సంతానం చిత్రంలో
0: సార్ చెప్
2: ఘనశాలి గారి సార్
0: వస్తుంది సార్, మీరు అడిగిన పాట ఖచ్చితంగా వస్తుంది, వినండి.
2: వింటాను సార్. బాయ్ సార్.
0: అలాగే అలాగే.
2: సార్.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలపూడి గ్రామం చెందిన సార్.
0: అలాగేనండి, చెప్పండి మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి.
1: పెద్దన్నయ్య సినిమాలో ఓ ముస్తఫా అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా వస్తుంది, మీరు కోరిన పాట వినండి.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: పది లక్షల లాటరీ నాకా? వావ్,
6: చిక్కుకుంది.
7: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
8: ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భవ్య ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి, మీకు ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: అల్లుడు గారి నుంచి మీ పాట పంచామృతం అనే పాట
0: అలా
1: కావాలి.
0: వినండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే సార్.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: మా గులేబీ కావాలి, కళ నుంచి కళల ఆలయం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన
1: నా
0: పాట
1: పేరు
0: వస్తుంది, వినండి.
1: కాకి అప్పారావు,
0: అలాగే
1: సుమంగళవారి.
0: అలాగే.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ చలనచిత్ర గీతాల కార్యక్రమంలో కడపటి పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9:59:43 మరికొద్ది క్షణాలలో వార్తావాహిని రిలే.

0: కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. అదే వేదిక నుండి బెంగళూరు ఐఐఎస్సిలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ శిక్షణా కేంద్రాన్ని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్మ్యాప్ రూపొందించి అమలు చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
3: ట్రైబల్ లోగోన్ కో జో హమ్ కేతే హై కి పిచడే హుయే హై ఉన్కే పాస్ వో బహుత్ టాలెంటెడ్ హై. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए. आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
1: మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా వంటి 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అహ్మదాబాద్ నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీల్లోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
4: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ షురూ హో రహి హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కీ బాత్ హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కీ డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
2: భారతీయ రిజర్వ్

0: బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని శుక్రవారం ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది.
1: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ సోమవారం నుండి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖ నగరంలోని సింహపురి కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి, రాష్ట సమగ్ర అభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈ రోజు చేసి చూపించాం.
0: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాల చొప్పున రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలు అన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వరం నుండి పారాదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
3: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. 3 సెక్షన్ ఇస్మే సే ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఆర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై. జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఆర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
0: త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకముర బోర్డర్ అవుట్పోస్టు వద్ద శుక్రవారం జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవటం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు చొరబాట్లను

0: ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సముద్ర ఆహార ఎగుమతుల జాతీయ కార్యశాల గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 8.5 బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించిందని, ఇది దాదాపు 70% వృద్ధి అని తెలిపారు. ఇవి కేవలం ఒక గణాంకాలు మాత్రమే కాదని, దేశ ఎగుమతి వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని ఆయన తెలిపారు.
2: India used to export in the year 2013-14 about $5 billion worth of fish. Today, in the year ended 31st March, we have exported $8.5 billion of marine products. That's a 70% growth. Global trade in the fisheries sector was about $150 billion in 2014. In the year 2024, it has reached 164 billion. Growth is 10%. We have achieved 70% growth.
0: శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతున్నట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమేనని అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందిస్తామని చెప్పారు. అంతకుముందు వాట్సప్ చాట్బాట్ సంతోష్ పీఎం సూర్యఘర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
1: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేల్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులకు శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, భూ పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్క నాటడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గవర్నర్ తెలుపుతూ,
3: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection

0: with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports, and sharing of best practices, etc.
1: ఢిల్లీలోని ఒక హోటల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
2: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం

0: పరిహారాన్ని ప్రకటించారు.
1: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్భవన్లోని గ్లాస్ హౌజ్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
0: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం APCNF ఎంపికైందని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట్ర రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొనే శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2724427288 విశాఖేతరులు 0891 కోడ్ను జత చేసి ఫోన్ చేయవలను.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి పాట కావాలండి మీకు?
1: సార్, సుజాత నుంచి ప్రకాశ్ సార్ మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: సార్, దాగుడుమూతల సినిమా నుంచి మెల్ల మెల్ల మెల్లగా
0: అలాగే
1: అనువు నువ్వు నీ దిగ
0: తప్పకుండా
1: పాట
0: మీరు
1: కావాలి.
0: కోరిన పాట వేస్తున్నామండి, వినండి.

ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్దిసేపట్లో.
1: మీరింతవరకు ఆప్కీ మన్ పసంద్ విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా జై పాపాల భైరవి నాటిక వింటారు. రచన శ్రీ నట్టి శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ దువ్వా వెంకటకుమారి.
1: ఆకాశవాణి జై పాపాల భైరవి నాటిక రచన శ్రీ నట్టి శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. వినండి జై పాపాల భైరవి నాటిక.
2: హరి ఓం తత్సత్. జయ పాపాల భైరవి. కలియుగాన్నే లే కామరూపిణీ, నేర మార్గాన్నే లే పాపకామిని, సక్రమార్గుల్ని వక్రమార్గం పట్టించే మర్మవర్తిని, వక్రమార్గాక్రమార్జనకు మార్గనిర్దేశిని, పాప వినోదిని. జయ పాపాల భైరవి. హరి ఓం తత్సత్. నా ఈ పాపాల భైరవి .com కన్సల్టెన్సీ నిత్యం క్లయింట్లతో కళకళలాడేటట్టు, నా బ్యాంక్ అకౌంట్ ఎప్పుడూ గలగలలాడేట్టు చేయి తల్లి.
3: జై పాపాల భైరవి. చేసేది నీచకమీని లఫంగే పని, దానికి ఒక సెటప్పు నీకు గెటప్పు.
2: ఈ రోజుల్లో అట్రాక్షన్ ఉంటేనే బ్రదర్ ఏదైనా రాణిస్తుంది. చూస్తున్నావుగా, లంచాలు తీసుకోవటం, అన్యాయంగా జీవించటం, అక్రమంగా సంపాదించటం, ఎలా ఎలా ఎలా అని సలహాల కోసం ఎంతమంది వస్తున్నారు?
3: వస్తారు వస్తారు, దీపం పురుగుల్లా మాడిపోతారని తెలియక వస్తారు. ఎందుకు రారు? కలిపుత్రులు వారు నీతోనే, నీలాగే నీచ్ కమీనే.
2: నువ్వు నా పీడవా నీడవా, పో దూరంగా. నన్ను నువ్వు వశపరుచుకోలేము.
4: గురుగరే గురుగరే ఎండే గురుగరే.
2: పింగళక
4: ఎండే, మంచులు తాగుతారా?
2: పింగళక
4: ఎండే. ఏంటండి బాబు, ఎవరి మీద కోపం మీకు? ఇందాక మాట్లాడేస్తున్నా కోపడుతున్నారు ఇప్పుడు.
2: మాట్లాడుతున్నానా?
4: అవునండి బాబు. ఎండే గురుగరు, బాగానే ఉంది ఇప్పుడు? ఏం లేదండి బాబు, నేను తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి, బయట క్లయింట్ లీడ్ చేస్తున్నారు, అందుకు వచ్చాను. మీకు తెలకుండా లాంగ్ వచ్చింది, ఏమనుకోకండి మరి.
2: సరే నువ్వు వెళ్ళు, నేను బెల్ల నొక్కుతాను.
4: చిత్తం
2: చిత్తం, నా చిత్తమే నాకు వ్యతిరేకంగా చెబుతోంది. మనసా, నిన్ను మాయ చేయడం మహా కష్టం సుమా.

0: అంటున్న మాటలు ఎవరూ అంటున్న భ్రమలో ఉన్నాను. జయ పాపాల భైరవి, జయ పాపాల భైరవి. వయసు మీరిన మనస్సును ఒప్పించడం దాదాపు అసాధ్యమేనేమో. ఆహా, అలా కాదు, అలా అనుకుంటే నా వ్యాపారం సాగదు. జయ పాపాల భైరవి, జయ పాపాల భైరవి, జయ పాపాల భైరవి మాయిని. నోరు తెరిస్తే మాయ తప్ప మరో పదం పలకదు నీకు, నీచుడా. ఛీ, పో, నిన్నిక భరించలేను, నిన్నిక భరించలేను. ఈరోజు నిన్నెవరికో ఒకరికి ఇచ్చి తలగడిగేసుకుంటాను. పో. అలాగే, అలాగే చూద్దాం.
1: ఎడా, మీ లంచం కంచం ఎప్పుడు నిండుగా ఉండాలి కోరుకుంటున్నానండి. మీరు వెళ్ళండి.
2: థ్యాంక్స్ బాబు.
1: మీరు కాదు ఆయన, మీరు వెళ్ళండి సార్.
2: అదేమిటయ్యా, అందరికంటే ఆలస్యంగా వచ్చిన ముందు పంపేస్తున్నావు.
1: ఎడా, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా?
2: నిజమే చెప్పయ్యా.
1: చెప్తానులేండి మేస్టరే. ఆయనకి సమయానికి విలువ గడ్డం బాగా తెలిసండి.
2: అంటే?
1: అంటే అంటే ఆయనకి ఆలస్యానికి ఖరీదు కట్టి ప్యూన్ బాక్స్లో పైన హెడ్ లోపలికి వెళ్ళాడు.
2: ఓరి, నీకు కూడా లంచం ఇవ్వాలా?
1: నేను అడిగాను మిమ్మల్ని. ఎండయ్, ఆయన ఆలస్యంగా వచ్చాడండి. జస్ట్ నన్ను స్టడీ చేయడు, లంచంతో కొట్టాడు, లోపలికి వెళ్ళిపోయాడు. మేస్టరే, మేస్టరే, లంచం అలవాటు చేసేది ప్రజలేనండి.
2: సరే, నెక్స్ట్ ఎవరిని పంపుతున్నావు?
1: ఏంటి,
2: నెక్స్ట్ ఎవరిని పంపుతున్నావు అయ్యా?
1: సమయం విలువ ఎవరు తెలిసిన వాళ్ళకండి.
2: సరే, ఇందా
1: మేస్టర్, లంచం పుచ్చుకునే ముందు ఇవ్వడం అలవాటు చేసుకోవాలండి. ఏమండ, ఇప్పుడు రూపాయికైన బరువు లేకపోతే మీరు అల్లు అనలేరు, అవునా? కనీసం మీ బరువు కూడా మీరు తెలుసుకోలేరు. ఏమండే, మరి కంప్యూటర్లే కాయిన్లకు అలవాటు పడిపోయే మనుషులు ఏమాత్రం అండి. మీరు వెళ్ళండి.
0: జై పాపాల భైరవి.
2: నమస్కారం సార్.
0: శ్రీనివాసరావు గారు, కూర్చోండి. సిగ్గుతో కమిలిపోయిన మీ మొహం లంచానికి వ్యతిరేకులది చెబుతోంది, కానీ నిజ జీవితంలో నిజాయితీ నీరుగా అర్చేస్తోంది. చివరికి కుటుంబాన్ని సైతం అవమానాల పాలు చేస్తోంది, అవునా?
2: అవును, కానీ నేను ఇలా దిగజారడాన్ని భరించలేకపోతున్నాను.
0: భరించలేరు. ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ పెరుగుతున్న ఖర్చులకు జీతం చాలక కుటుంబం పడే అవస్థల్ని మాత్రం భరించగలరు. పిల్లల చదువులకు తలకు మించి చేసిన అప్పుల్ని తీర్చలేక అసహనంతో కలిగే చీకాకును మాత్రం భరించగలరు. ఇందులు వినోదాల్లో సమాన స్థాయి కలిగిన వారి హేళన పలకరింపులు, జాలిచూపులు మాత్రం భరించగలరు. మీరేమైనా భరించగలరు. కర్మకాలి అర్ధాంతరంగా మీరు చనిపోతే మీ శవాన్ని చూడడానికి వచ్చిన వారు, పోయినవాడు ఏమీ సంపాదించలేదు, పెద్ద ఉద్యోగమే కానీ ఏం ప్రయోజనం, అప్పులు మిగిల్చిపోయాడు, పాపం ఆ భార్య పిల్లలు ఏం పాటలు పడతారు అని చెవులు కొరుక్కుంటుంటే, అక్కడే ఆత్మగా ఉన్న మీరు ఆ మాటల్ని మాత్రం విని భరించగలరు.
2: భరించలేను, ఆ మాటలు భరించలేను, ఆ సన్నివేశాన్ని ఊహించలేను, ఆ పరిస్థితిని తెచ్చుకోలేను. లేదు, ఆ పరిస్థితి రాని మనం నెవరు. చెప్పండి, ఏం చెయ్యాలి? ఏం చేస్తే నా సంపాదన త్వరగా పెరుగుతుంది? చెప్పండి, ప్లీజ్ చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: హరి ఓం తత్సత్. జై పాపాల భైరవి. లేవండి శ్రీనివాసరావు గారు, శాంతించండి, అలా కూర్చోండి. నన్ను ఆశ్రయించిన వారికి ఎన్నడూ ఆ పరిస్థితి రాదు, నమ్మండి. ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ముందుగా మీరు లంచం, తప్పు, అన్యాయం అన్న పదాలు మర్చిపోండి. మర్చిపోయారు. వాటికి అర్థాలు మన భావనను బట్టి మారిపోతాయి. ప్రస్తుత సమాజంలో లంచం అడగక్కర్లేదు. జరుగుతున్న జాప్యాన్ని భరించలేక వారే బేరం పెడతారు. దానిని మనం క్యాష్ చేసుకోవాలి. క్యాష్ అదే మన .com చెబుతోంది. అది ఎలాగో ఏం చెయ్యాలో చెబుతాను. ముందుగా ఒక్కసారి మన .com వెళ్దాం. చూడండి, చూడండి, చూసారా, చూసారా, డబ్బు.

0: డబ్బు డబ్బు డబ్బు అవును డబ్బు.
1: మీ కోణంలోంచి ఆలోచిస్తే అందులో నాకు తప్పేం కనిపించటం లేదు. ఎస్, ఐఆమ్ టోటలీ కన్విన్స్డ్. మీ లాజికల్ థింకింగ్ గ్రేట్, వెరీ గ్రేట్. నాకు లోకజ్ఞానం ప్రసాదించారు.
0: జై పాపాల భైరవి.
2: ఓరి నీచ నికృష్ట దౌర్ధజ్యుడా, ఒక మంచి వ్యక్తిని లంచగొండిగా మార్చేసావు కదరా, నీ బుర్రను ముసళ్ళకయ్యా.
0: మాయిని
2: షటప్ షటప్.
0: మాయిని కాదురా, మాయగాడా. నీ మనస్సుని నీకు తప్ప ఎవరికి కనబడను నేను. ఫీల్ అయిపోకు, ఎందుకంటే నేను నీ మనస్సుని.
1: మాయిని ఎవరు సార్? నా మనసులో నన్ను హెచ్చరిస్తోంది.
0: జై పాపాల భైరవి. నా మనసు పేరే మాయిని నాయన. జై పాపాల భైరవి. శ్రీనివాసరావు గారు, మీరెళ్ళచ్చు
1: సార్.
0: హరి ఓం తత్సత్.
3: అక్క అక్క, అనసూయ అక్క ఏ రూమ్లోని లేదే, ఎక్కడుంది? అయినా ఈ టైంలో బెడ్రూమ్లో ఉండదే. అరే అక్క, నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావు?
4: ఏమీ లేదే.
3: ఏదో ఉంది. లేదంటే నువ్వు అలా ఎందుకుంటావు?
4: అబ్బా శ్రీవల్లి, నన్ను విసిగించకే ప్లీజ్. నన్ను ఒంటరిగా వదిలే.
3: అక్క, చీకట్లో ఒంటరిగా కూర్చోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. అయినా రాత్రి పార్టీకి బాగానే వెళ్ళావు కదా, బావగారు ఏమైనా అన్నారా? అయినా ఆయనకి అంత సీన్ లేదులే. సరే కానీ నన్ను కూడా పార్టీకి పిలిస్తే వచ్చేదాన్ని కదే.
4: ఏ, నాకు జరిగిన అవమానం చాలదనా?
3: అవమానమా?
4: అవమానమే.
3: ఎవరు చేశారక్క? పిలిచిన వాళ్ళు ఏమైనా సరిగ్గా రిసీవ్ చేసుకోలేదా?
4: శ్రీవల్లి
3: చ ఊరుకో అక్క. చూడు, బాధను పంచుకుంటే తగ్గుతుంది, భరిస్తున్న కొలది పెరుగుతుంది. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు.
4: చెప్పడానికే ఉంది, కానీ నువ్వు మాత్రం నాలా అవమానాలు పడకూడదు. అందుకే పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం తొందరపడద్దు. సాధారణంగా అందరూ ఏమనుకుంటారు, కుర్రాడు బుద్ధిమంతుడైతే చాలు, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు అనుకుంటారు. అవునా?
3: అవును. అయినా మరి ఇంకేం కావాలి?
4: ఈ రోజుల్లో అదొక్కటే ఉంటే సరిపోదే. వచ్చేవాడు రెండు చేతుల సంపాదించగలడా లేదా అని కూడా చూసుకోవాలి. లేకపోతే ఇదిగో ఇదిగో నాలాగే బాధపడాలి. చాలి చాలని జీతంతో బాగా ఉన్న వారి మధ్య ఇమళ్ళలేక బతికే బతుకు దుర్భరమే.
3: నీ అక్క సంతా బావగారి మీద అన్నమాట. అసలు ఏం జరిగిందక్క?
4: ఆ పార్టీకి వెళ్ళానా?
3: అవును.
4: ఎవరి మెళ్ళో చూసిన విలువైన ఆభరణాలేనే. ఛీ, నా మీద నాకే విరక్తి కలిగింది.
3: అదే నీ బాధ అక్క. అనసూయ అంటే అసూయ లేదని అర్థమే. నువ్వేమో సరిగ్గా దానికి ఆపోజిట్గా మాట్లాడుతున్నావు.
4: అసూయ కలగకుండా ఎలా ఉంటుంది? ఆహా, ఎలా ఉంటుంది అని. కనీసం మీ బావగారి హోదాకైనా గౌరవించారా? లేదే. వాళ్ళు కేవలం నగా నట్రాకే విలువిచ్చారు. ఎంతసేపు ఈ నెక్లెస్ ఇంత ఖరీదు, ఆ చీర అంత ఖరీదు, ఇంట్లో ఆహంగుంది, ఊర్లో ఈ పొంగుంది, ఇవే మాటలు అనుకో. ఛీ, నన్ను పట్టించుకున్న వాళ్లే లేరు అక్కడ. ఒకవేళ వాళ్ళు నన్ను పట్టించుకున్నా నా పరిస్థితి ఏమిటే? అంతమందిలో ఒక్కదాన్ని ఏకాకిలా నిలబడ్డం తప్ప అవమానం ఏముంటుంది
3: అక్క. ఎవరో సంస్కారం లేని వాళ్ళు అలా ప్రవర్తించారని.
4: లేదే, ఇటువంటి అవమానాలు నాకేం కొత్త కాదు. మన బంధువుల్లోనే చూడు, మమ్మల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కారణం ఆస్తి అంతస్తులో తక్కువగా ఉండటమే. అందుకేనమ్మా మీ బావగారు లాంటి వారిని కాక మంచివాడిని చూసి పెళ్లి చేసుకో.
3: అక్క, బావగారు నిజంగా చాలా మంచివారక్క.
4: పిచ్చి పిల్ల, కాలేజీలో ఉండగా నేను నీలాగే ఆలోచించేదాన్ని. కానీ జీవితం ప్రారంభించాక కానీ తెలిసింది కాదు, మంచితనం మనిషికి గౌరవాన్ని ఇవ్వదమ్మా.
3: అంటే బావగారిని కూడా అడ్డదారుల్లో సంపాదించమంటావు?
4: ఎలా సంపాదిస్తారో నాకు అనవసరం. కనీసం పిల్లలైనా ఆనందంగా ఉండాలి కదా. నా బాధ ఆయనకేం తెలుస్తుంది? ఎదుగుతున్న పిల్లలు సాటి వాళ్ళ ఉండలేక ఇంటికొచ్చి తలగళ్ళలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే తల్లిగా నేను పడే బాధ ఆయనకెలా తెలుస్తుంది?

0: వస్తుంది. ఏ అవకాశం ఉన్నా అవసరాలున్నా ఎందుకు ఆయన మారరు? శ్రీవల్లి, ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించామా అన్నది కాదే ముఖ్యం, ఆస్తి పరులా కాదా అన్నదే ముఖ్యం.
1: అక్క, ఏమైనా నీ ఆలోచన తప్పు.
0: అనవే అనవే అను, నువ్వు కూడా నన్నే అను. పిల్లల్ని కన్నాక వాళ్ళని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత ఆయనకి లేదా? అడిగితే తప్ప, అందరి ముందు హుందాగా ఉండాలనుకోవడం తప్ప ఏ మనకు అవసరాలు లేవా? అయినా అవసరం ఉన్నా అవకాశం ఉన్నా సంపాదించలేని వాణ్ణి ఏమనాలి ఏమనాలి?
2: మూర్ఖుడు అనాలి.
1: బావగారు, మీరెప్పుడొచ్చారు?
2: ఎప్పుడొచ్చినా సరైన సమయానికి వచ్చానులే. ఈ ఇంట్లో నాకు ఎంత గౌరవం ఉందో

0: హుందాగా ఉంచాల్సిన బాధ్యత ఆయనకి లేదా? అడిగితే తప్ప, అందరి ముందు హుందాగా ఉండాలనుకోవడం తప్ప ఏ మనకు అవసరాలు లేవా? అయినా అవసరమున్న అవకాశమున్న సంపాదించలేని వాణ్ణి ఏమనాలే? ఏమనాలి?
1: మూర్ఖుడు అనాలి.
2: బావగారు, మీరెప్పుడొచ్చారు?
1: ఎప్పుడొచ్చినా సరైన సమయానికి వచ్చానులే. ఈ ఇంట్లో నాకు ఎంత గౌరవం ఉందో స్పష్టమవుతున్నప్పుడు వచ్చాను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నీతి పాఠాలు అని అర్థమైనప్పుడు వచ్చాను. నేను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతున్నప్పుడు వచ్చాను. ఆయన ఎప్పుడొస్తే ఏం లే.
3: శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన.
2: ఆ పూజ ఆపిలా రండి.
1: ఏమిటి ఏమిటి కంగారు ఏమిటి?
2: ఎవరో నలుగురు వచ్చారండి, ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. మిమ్మల్ని అడిగారు, గేటు తీయకుండానే పూజ చేసుకుంటున్నారని చెప్పాను. అయినా వాళ్ళు అలాగే నిలబడ్డారండి. కొంతసేపు ఆగిన తర్వాత బాగోదని లోపలికి రమ్మన్నాను. వారు వస్తూనే ఇల్లంతా కలిగి చూస్తున్నారండి. వాళ్ళ చూపులు నాకెందుకో అనుమానంగా ఉన్నాయండి. అసలే రోజులు బాగోలేవు. ఎవరై ఉంటారండి బాబు?
1: కొంపదీసి వచ్చిన వాళ్ళు ఎస్సీబీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదు కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే రకరకాల అనుమానాలు వచ్చేస్తున్నాయే బాబు. సరే, ఎందుకైనా మంచిది. ఇంట్లో విలువైన కాగితాలు ఉన్నాయి, పెరట్లో గొయ్యి తీసి పాతే, ఇదిగో వాటితో పాటు నగలు కూడా పాతే. చెప్పింది చెయ్యి.
0: అలాగేనండి.
1: వాటన్నిటికీ లెక్కలు చెప్పమంటే నా తరం కాదు. గో, అన్ని క్షణాల్లో జరిగిపోవాలి, వెళ్ళు.
2: కానీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఇల్లు చూస్తున్నారండి బాబు, దానికేం సమాధానం చెప్తారు?
1: అబ్బా, దానికి ఆరిటి లెక్కలు ఉన్నాయి లేవే, బెంగలేదు. నువ్వు ముందా పంచుడు, లోపలికెళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఇదిగో ఆ పెరటి తలుపు గడిగి వేసుకో, వాళ్ళు లోపలికి వచ్చిన సరే భయం ఉండదు. వెళ్ళు వెళ్ళు. శ్రీశైలం మల్లికార్జున, అప్పులతో బాధపడితే ఒక్కడూ రాడు, సంపాదన కనిపిస్తే మాత్రం అందరూ వస్తారు.
4: నమస్కారం సార్.
1: నమస్కారం. ఎవరండి మీరు?
4: మేము యువజన సంఘం సభ్యులు సార్.
1: అంటే యూత్ అన్నమాట.
4: అవును సార్.
1: కూర్చోండి కూర్చోండి. మీరు?
4: ఈ కుర్రాళ్ళకు అడ్వైజర్గా ఉంటున్నాను సార్.
1: వెరీ గుడ్. సో
4: నేను మీ ఆఫీసుకు వస్తుంటాను.
1: ఐ సి.
4: మీ గురించి బాగా తెలిసిన వాడిని.
1: వావ్, గ్రేట్. సరే, ఏమిటి ఇంత పొద్దునే మీరంతా ఇలా?
4: అయ్యా, తమరు ఈ సమయంలో తప్పితే ఇంట్లో ఉండరు.
1: ఆఫ్ కోర్స్.
4: మీరు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. ఈ వీధిలో ఒక ఆలయం నిర్మిద్దాం అనుకుంటున్నాం.
1: ఓకే.
4: ఆ పక్కనే అనాథ శరణాలయం కూడా పెడదాం అనుకుంటున్నాం.
1: గుడ్ ఐడియా, గుడ్ ఐడియా.
4: అందుకు మీ సహాయ సహకారాలు కావాలి.
1: డెఫినెట్లీ. కానీ గుళ్ళు గోపురాలకు విరాళాలు ఇచ్చేంత పెద్దవాణ్ణి కాదు. సరే, మీరంతా అడుగుతున్నారు కనుక ఏదో నాకు చేతనైనంత సహాయం చేస్తాను.
4: మీ శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు సార్. మీలా విరాళాలు ఇచ్చే దాతలతో రేపు ఆదివారం మీటింగ్ పెట్టాం.
1: వెరీ గుడ్.
4: మీరు వచ్చి పాల్గొంటే మాకు ఆనందంగా ఉంటుంది. కాదనకండి సార్, దైవ కార్యం అనాథ సేవ.
1: డెఫినెట్లీ. మీటింగ్ ఎప్పుడని చెప్పారు?
4: రేపు ఆదివారమే సార్.
1: సరే, తప్పకుండా వస్తాను.
5: సెలవు ఇప్పించండి సార్.
1: ఓకే ఓకే. అమ్మ నా కొడకల్లారా, ఉదయాన్నే వచ్చి ఎంత టెన్షన్ పెట్టారురా. హను హను.
0: వస్తున్నానండి.
1: ఏమిటిది, నువ్వు గాబరా పడి నన్ను గాబరా పెట్టేశావు. అబ్బా, ఆ బీపీ మాత్రం తగలే.
0: అబ్బా సర్లేండి, ముందుగా జాగ్రత్త పట్టడంలో తప్పే ఉంది. అయినా రోజు పేపర్లో ఇలాంటి వార్తలు చదవట్లేదా?
1: సర్లే.
6: బాబు, భర్త పోయి పిల్లలతో బాధపడుతున్నాను, కాస్త కనికరించండి బాబు. కావాలంటే ఈ 100 తీసుకోండి బాబు.
7: ఏమ్మా, 100తో పనంతా అయిపోతుంది అనుకుంటావా? వెళ్ళా వెళ్ళే వెళ్ళే.
6: బాబు బాబు,
7: నేనేమో నిన్ను లంచం అడిగానా? ఫైల్ ఇంకా క్లియర్ అవ్వలేదు, నువ్వు వారం తర్వాత కనిపించు. వెళ్ళమా వెళ్ళే. నెక్స్ట్.
6: బాబు బాబు, అలా అనకు బాబు. ఆఫీస్ చుట్టూ తిరగలేకపోతున్నాను, కనీసం ఈ పిల్లల ముఖమైనా చూడండి బాబు.
7: వెళ్ళమా వెళ్ళమా. మీది క్యాష్ సెక్షన్ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళి పేమెంట్ తీసుకోండి.
6: బాబు.
7: ఏమ్మా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇలా మమ్మల్ని విసిగిస్తే ఎలాగమ్మా? వెళ్ళండి వెళ్ళండి.
6: అది కాదు బాబు, మీరు అడిగినంతా తెచ్చాను, ఇదిగో లెక్క చూసుకోండి.
7: ఏంటి ఏంటి ఎలా బయట తీసేస్తున్నావు? కవర్లో పెట్టు కవర్లో పెట్టు. లెక్కల్లో ఏముందమ్మా, మనిషి మీద

0: నమ్ముకుండాలి కానీ ఏంటి ఇదంతా నాకనుకుంటున్నావు ఏంటి? అదిగో అదిగో చూడు ఆ పెద్ద బాబు చూస్తున్నారుగా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇచ్చుకొని రావాలి మరి. ఏంటి? అవును ఇప్పుడే లేదన్నావు కదా, ఎంతలోనే ఎలా వచ్చింది?
1: ఎప్పటి నుంచో నా శరీరంలో భాగమైపోయిన చెవి కమ్మలు ముక్కు పుడక అమ్మేశాను బాబు.
0: సరే సరే సరే, నువ్వు రేపు వచ్చి క్యాష్ తీసుకో, నీ ఫైలు దగ్గరుండి చేయిస్తానులే. వెళ్ళమ్మా వెళ్ళి వెళ్ళు.
1: అట్టగే బాబు.
2: పాపం అమాయకురాలు, పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు. ఛే, ఆమె దగ్గర ఏమీ తీసుకోకుండా ఉంటే బాగుండేది. వాళ్ళు ఉసురు ఊరికే పోతుందా?
3: జై పాపాల భైరవి.
4: ఈ వృత్తిలో జాలికి కరుణకు తావు లేదు, ప్రతి ఒక్కరూ అలాగే చెబుతారు. అవును, ఆమె నిజం చెప్పిందనడానికి సాక్ష్యం ఏమిటి? నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు చేసింది తప్పు కాదు.
2: అవును అవును, నేను చేసింది తప్పు కాదు. ఎస్, తప్పు కాదు.
5: దండాలు బాబయ్య.
2: ఏం వేరయ్యా, బాగున్నావా?
5: ఏం బాగలే బాబయ్య. అయ్యా, తమరు వద్ద నిజాయితీగా పనిచేశాను, నాకు ఆస్తిపాస్తులు ఏమి లేవు, వెనకేసుకున్నది లేదు, ఈ పెన్షన్ డబ్బులే ఆధారం బాబయ్య. రిటైర్ అయ్యి 8 నెలలు కావస్తుంది, నా కాగితాలు ఇంతవరకు కదలలేదు బాబయ్య. కనీసం ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకైనా దయ చూపించండి బాబయ్య.
2: అదేటయ్యా, నువ్వు అంతగా ప్రాధాయపడాలా? అయినా నీ ఫైల్ వెళ్ళిపోయింది అనుకున్నానే. సరే సరే, నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు.
5: అలాగే బాబయ్య.
2: ప్యూన్.
0: వస్తున్నా. ఏరయ్యా, నీతో పెద్ద చిక్కి వచ్చిందయ్యా బాబు. అసలు నన్ను దాటుకుని లోనకి ఎలాగ వచ్చేసావయ్యా? నేను అలా పక్క తిరిగేసరికి నువ్వు ఇలా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోవడమే. ఏది ఏది సెటిల్మెంట్ ఏది?
5: ఒరే అయ్యగారు, నాకు తెలియని అయ్యగారు ఏం కాదురా, అందరిలాగే నన్ను నువ్వు అడ్డుకోవడం ఏం బాగునేదురా.
0: ఏరయ్యా, నువ్వు కాబట్టి సగానికి సగం తగ్గించేశాను. అది కూడా ఇవ్వకుండా ఫ్రీగా చేయించుకుందాం అనుకుంటే ఎలాగయ్యా బాబు, అందరూ ఫీల్ అవ్వరు.
5: ఒరే అది కూడా నా స్తోమతకు మించిందేరా, నా ఆర్థిక పరిస్థితి నీకు మాత్రం తెలీదురా.
0: ఏరయ్యా, మనలో మనమాట, మీ ఇంట్లో ఎవరికైనా సడన్గా డబ్బు చేసిందనుకో, అది నయం కావాలంటే డబ్బు కావాలి, అప్పుడు డబ్బులు లేవని ఊరుకుంటావా? ఊరుకో కదా. అలాగే ఇది నువ్వు ఎవరికో జబ్బు చేసిందనుకో, సెటిల్ చేసాయి.
5: ఒరే ఒరే ఒరే, జబ్బులు మాకెందుకు వస్తాయిరా, డబ్బున్న మీ ఆఫీసులు అంటూ వస్తాయి, ఆ డబ్బుల్లో వాటా కలుపుతున్న నీకు వస్తాయిరా జబ్బులు. ఒరే ఈ సంపాదంతో నువ్వు మీ ఆఫీసులు సుఖంగా ఉండగలను అనుకుంటున్నారేమో, అది కల్లా. ఇంతమంది ఉసురు పోసుకుని సంపాదించే ప్రతి నోటు విసుపు కూరలతో సమానమని గుర్తుంచుకోరా, ఆ కూరలు కాలం చూసుకుని కాటేయక మానవరా, గుర్తుంచుకో. రే ఈ ముసలోని ఎంత బాధ పెడుతున్నారు కదరా, మీరు అనుభవిస్తారా, మీరు అనుభవిస్తారా?
2: ఆ ముసలాడి మాటలు నిజమవుతాయేమో, కూరలు కాలం చూసుకుని కాటేస్తాయా, అందుకే ఆసుపత్రి బిల్లు ఎంత అవుతుందేమో.
0: సార్, నిన్న పెన్షన్ కోసం తగాదపడిన ఏరయ్యా గుండెపోటుతో చనిపోయాడు సార్.
3: జై పాపాల భైరవి.
4: శ్రీనివాసరావు, నీకేమైనా మతిపోయిందా? వయసు మీరిందనే ప్రభుత్వం రిటైర్ చేసింది, ఎవరికి ఎంతవరకు హక్కుంటే అంతవరకు అనుభవిస్తారు. అంతేగాని ప్రతి ఘోరం నీ వల్లే జరిగిందని బాధపడడం అవివేకం, కాస్త వివేకంతో ప్రవర్తించు. ప్రతి సంఘటనని క్యాష్ చేసుకోవడం నేర్చుకో.
2: ఏమో నాకేమీ అర్థం కావటం లేదు.
3: జై పాపాల భైరవి.
4: వీరయ్య కుటుంబానికి సహాయం చేసి వారి దృష్టిలో మంచివాడు వినిపించుకో. ఆ ముసలాడు చనిపోయాడని ప్రభుత్వానికి రాయాల్సింది నువ్వే కదా, ఆ పని చెయ్యకు. వీరయ్య బ్రతికే ఉన్నట్టు పెన్షన్ శాంక్షన్ చేయి, నెల నెల ఆ పెన్షన్ నువ్వే తీసుకో. అందుకేం కావాలో ఆలోచించి డెడ్ బాడీ ఉండగానే అన్ని పత్రాలు సిద్ధం చేసుకో.

0: అర్థమైంది కదా. వేలి ముద్రలు తీసుకో, జై పాపాల భైరవి.
1: అవును అవును, నిజమే. అలా చేస్తే సంతకం ఫోర్జరీ చేస్తే తప్పు, కానీ వీరాయి వేలు ముద్రలు ఇప్పుడే తీసేసుకుంటే శివాష్, జై పాపాల భైరవి.
2: బాబు, మీరు మా సొమ్ముతో బాగుపడతారా బాబు?
0: జై పాపాల భైరవి. శ్రీనివాసరావు, ప్రభుత్వానికి వీరయ్య చనిపోయాడని తెలియజేయొద్దు. వీరయ్య బతికే ఉన్నట్టు పెన్షన్ శాంక్షన్ చెయ్యి.
2: బాబో బాబో బాబో, నాశనం అయిపోతారు బాబో మీరు. ప్రతి నోటు కాలనాగై కాటేయడానికి కోరలు సాచి చూస్తుంటుంది బాబో.
0: జై పాపాల భైరవి, వాడి మొహం వాడికేం తెలియదు. నెల నెల పెన్షన్ నువ్వే డ్రా చేసుకో.
3: నోట్ల పాము, నోట్ల పాము కాటేస్తుంది.
1: పాము పాము పాము, నోట్ల పాము, నోట్ల పాము, నోట్ల పాము.
4: ఏమండి, ఏమిటండి నిద్దట్లో కలవరిస్తున్నారేమిటి?
1: పాము పాము, నోట్ల పాము.
4: పావా, కట్ల పాము పేరు విన్నాను కానీ నోట్ల పాము ఏమిటండి? ఏమండి,
1: ఏంటి, ఏమైంది, ఇదంతా కళా?
4: ఏమీ కాలేదులేండి, ఈ మంచి నుండి తాగి పడుకోండి.
5: శ్రీనివాసరావు గారి తాలూకా అటెండెంట్స్ ఎవరండి?
6: నమస్తే అండి, ఈమె ఆయన భార్య. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్?
5: పేషెంట్కి హార్ట్ అటాక్ వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు, కానీ ఆయన బిహేవియర్ నార్మల్గా లేదు. అసలు ఆయన జబ్బు ఏంటో కనుక్కోవడం మాకు ఓ సవాల్గా మారింది.
6: ప్లీజ్ డాక్టర్, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బాగుంటే అంతే చాలు.
5: ఓకే అమ్మా, మానవ ప్రయత్నం చేద్దాం.
7: వీఆర్ ఫ్రమ్ ఏసీపీ మేడం, అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చాం, మీ వారితో కాస్త మాట్లాడాలి.
6: ఆయన ఈరోజే హాస్పిటల్ని డిశ్చార్జ్ అయ్యారండి. ప్లీజ్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని ఇలా బతకనివ్వండి సార్. ఇప్పటికే ఆయన ఆరోగ్యం కోల్పోయారు, ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఆయన తట్టుకోలేరు సార్. ప్లీజ్ సార్, నాకు పత్తి భిక్ష పెట్టండి.
7: చూడమ్మా, ఆయన అక్రమంగా సంపాదిస్తున్నప్పుడే ఆయనకు అడ్డుపడాల్సింది, ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని ఏం లాభమ్మా?
6: అసలు దీనికంతటికీ కారణం నేను. ఆయన మంచితనాన్ని మంటగలిపి అవినీతి పరునుగా ఉసుగొల్పింది నేనే. మంచి దారిలో ఉన్న నా భర్త మార్గాన్ని పెడదోవ పట్టించింది నేనే. సార్, శిక్ష ఏమైనా వేస్తే నాకు వెయ్యండి సార్. ప్లీజ్ సార్, ఆయన వదిలేయండి. కావాలంటే మా ఆస్తంతా తీసేసుకోండి సార్, మమ్మల్ని రోడ్డుకి ఇచ్చుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్.
7: చూడు తల్లి, మీరెంత ప్రాధాయపడినా చేసేది ఏం లేదమ్మా. ప్రతి ఇంట్లోనూ గృహిణి భర్త సంపాదన లెక్క కడితే, అక్రమార్జునకు చెక్ పెడితే మా డిపార్ట్మెంట్ అవసరమే ఉండదు. ప్లీజ్, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.
6: వెళ్ళేది సార్, వెళ్ళేదు, వెళ్ళేదు.
1: జై పాపాల భైరవి, జై జై పాపాల భైరవి. పాపాల భైరవి .com, పాపాల భైరవి .com. ఎవరు మీరు? సతీ సావిత్రి యమునికి అడ్డుపడుతున్నట్టు ఈమె మీకు ఎందుకు అడ్డుపడుతుంది? మీరు యమదూతలా? మీకు పెళ్ళాము, పిల్లలు, అవసరాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి ఉంటాయి. యమలోకంలో మీ సంపాదన నాలుగింతలు పెరిగే వక్ర మార్గాలు చెబుతాను. ఇదిగో నా కమిషన్ మాత్రం నాకు ఇచ్చియాలి.
7: శ్రీనివాసరావు గారు, మీరు పిచ్చివాణిగా నటించినంత మాత్రాన మేము వదులుతాం అనుకోకండి. యు ఆర్ అండర్ అరెస్ట్.
1: ఇగో అవకాశాలు అరుదుగా వస్తాయి, వచ్చిన అవకాశాన్ని క్యాష్ క్యాష్ చేసుకున్నవాడే భార్య కూడా గౌరవిస్తుంది. ఇగో నీకు నేను కన్స్ట్రక్షన్ రేట్ మీద సలహాలు ఇస్తాలే.
8: నా చిరునామా నోట్ డౌన్, టింగ్ టింగ్ టింగ్, జై పాపాల భైరవి .com, యమపురి లేన్ నెంబర్ 000, ఆకాశపట్నం. టింగ్ టింగ్ టింగ్.
1: జై పాపాల భైరవి, జై పాపాల భైరవి.
9: ఇంతవరకు జై పాపాల భైరవి నాటిక విన్నారు. రచన

0: శ్రీ నట్టి శ్రీనివాసరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: గురు శ్రీ ఎస్కే మిశ్రో, పింగళకుడు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, అనసూయ శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీవల్లి శ్రీమతి మండపాక విజయలక్ష్మి, డాక్టర్ శ్రీ మాచిరాజు నారాయణరావు, ఏసీబీ ఆఫీసర్ శ్రీ చంద్రశేఖర్ స్వర్ణపూడి, వీరయ్య శ్రీ బుగత సత్యనారాయణ, ప్యూన్ శ్రీ పైల అప్పారావు, పిల్లల తల్లి శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీనివాసరావు శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, చందాదారుడు శ్రీ ఎస్ భాస్కర్రావు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. సాంకేతిక సహకారం శ్రీ జి సురేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం జై పాపాల భైరవి నాటిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత సినిమా పాటల కార్యక్రమం. ఇందులో 1960 నుండి 1990 మధ్యకాలంలో విడుదలైన సినిమాలోని కొన్ని పాటలు వింటారు. ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి శ్రీశ్రీ సాహిత్యానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పాట ఘంటసాల గళంలో వింటారు.

తర్వాత వినబోయే పాట అడవి రాముడు చిత్రం నుండి. వేటూరి సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత మరో చరిత్ర చిత్రం నుండి ఎం విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ సాహిత్యానికి పి సుశీల కమల్ హాసన్ పాడిన పాట.

తర్వాత వెలుగు నీడలు చిత్రం నుండి శ్రీశ్రీ రచనలో పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పి సుశీల స్వరంలో వినండి.

ఆత్మీయులు చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో శ్రీశ్రీ రచించిన ఈ గీతం ఘంటసాల పి. సుశీల మధురస్వరాలలో వినండి.

ఇప్పుడు వినబోయే పాట గృహలక్ష్మి చిత్రం నుండి. ఆరుద్ర సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చగా, ఘంటసాల మరియు భానుమతి గానంలో వినండి.

శ్రోతలకు గమనిక, ఈ ప్రసారాల్లో 12:10 మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు.

సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు.
0: ముందుగా కమ్మలు.
1: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
0: మరి ఆ కమ్మలు
1: వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం వింటారు.
5: ముందుగా నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

మధుమంజరి కార్యక్రమంలో చివరగా మీరు వినబోయే పాట నాలుగు స్తంభాలాట చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పిజికి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్ధిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you covering the full spectrum of our bilateral

0: cooperation from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: साइकिलिंग करने से आपकी हेल्थ अच्छी रहती है. साइकिलिंग से फ्यूल का बचत होता है. वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है. तो क्यों न हम साइकिलिंग करें. देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है. मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है. तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा.
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్ధంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6 సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు

0: కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జి శ్యామల గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం సహకారం శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు గారు. కార్యక్రమంలో ముందుగా నారాయణాచ్యుత మాయా మాలవ గౌళ రాగం ఖండచాపు తాళం శ్రీ అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. గానం శ్రీమతి జి శ్యామల, వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం సహకారం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా స్వాతి కిరణం చిత్రం నుండి ఎస్పీ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21 యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు, ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట ప్రభుత్వం అడవులు, ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
2: Today marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
0: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా

0: నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
1: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి, అదేవిధంగా వ్యాపారులకి, అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయ అవన్నీ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార, జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడిక తీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం.

0: കേന്ദ്രം.
1: വീഡിയോ ലൈക്ക് കൊടുത്ത ഡബിൾ സ്തയാ ഇന്ത തെലുങ്കനാ
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారం అయ్యే మహిళావాణి కార్యక్రమంలో సురక్షితమైన ఆహారం అనే అంశంపై సహాయ ఆహార భద్రతా శాఖ అధికారి శ్రీ శ్రవణం కళ్యాణ్ చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి డివి మానస. 2:30 వాతావరణ సమాచారం. 2:31 బాలభారతి బాలల కార్యక్రమం. నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం. ప్రసార విశేషాలు విన్నారు. సమాచారవాణి. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను aircpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, 530003. చిరునామా మరొకసారి, టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, 530003. ప్రకటన విన్నారు.

0: మహిళా వాణి మహిళల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సురక్షితమైన ఆహారం అనే అంశంపై సహాయ ఆహార భద్రతా శాఖ అధికారి శ్రీ శ్రవణం కళ్యాణ్ చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి డివి మానస.
1: ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని. మనిషి ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ముందుగా తిండి అంటే పోషకాహారం అవసరం. మంచి ఆహారం తిని దృఢమైన శరీరం కలిగిన వాడే నిజమైన మనిషి అని. కానీ పోషక విలువలు కలిగిన ఆహారం అలాగే కల్తీ లేని ఆహారం తినడం ఈ రోజుల్లో అసాధ్యంగానే మారిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని గుర్తించడం కూడా కష్టమైపోతుంది. మరి ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నారు. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ వంటి కీలక అంశాల్లో విశేష సేవలు అందిస్తున్న ఫుడ్ కంట్రోలర్ శ్రవణం కళ్యాణ చక్రవర్తి గారిని మన కార్యక్రమానికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు.
2: నమస్తే మేడం.
1: మనం ఆహార భద్రత అనుకున్నాం కదండి, అసలు ఆహార భద్రత అంటే ఏమిటి, ఎందుకు ముఖ్యమైనది?
2: ఆహార భద్రత అనేది నిత్యందిన జీవితంలో మనకి అవసరమైన అంశం అండి. ఆహార భద్రత అనేది మనకి ఎటువంటి రోగాలు రాకుండా స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటే ఆహార భద్రత అండి.
1: మనకి ఆహారం కలుషితం కావడానికి ప్రధాన కారణాలు ఏమిటంటారు?
2: మనకి ఆహారం కలుషితం కాకటానికి మనం తీసుకునే జాగ్రత్తల్లోనే ఉంటుందండి. మనం ఫుడ్ కుక్ చేసేటప్పుడు మనం తీసుకునే భద్రత ఉంటుంది. మనం హెడ్ క్యాప్స్ పెట్టుకుంటామని, హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటామని, మనం వండిన ఆహారం మీద మూతలు పెట్టుకుంటాం అనేది, మనం ఎక్కడైతే ఆహారం వండుతున్నామో అది క్లీన్గా ఉంటాం కానీ ఇవన్నీ చాలా ఉంటాయండి. ఆహార భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం అండి మనకి.
1: ఓకేనండి చక్రవర్తి.

0: గారు, ఆహార భద్రత విషయంలో మనకి ఇప్పుడు బయట ఫ్రూట్స్ అనో కూరగాయలనో ఇలా దొరుకుతున్నాయి, అయితే వాటికి రంగులు వేయడం కానీ లేకపోతే ఇంజెక్షన్స్ చేయడం కానీ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయం గురించి మీరేం చెప్తారు?
1: ఇంకా ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి యాపిల్ తీసుకుంటే దాని మీద వ్యాక్సిన్ అని వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటే మనకి మ్యాంగో సీజన్ మేడం. ఈ మ్యాంగో సీజన్లో ఏంటంటే కార్బైడ్ వేసేసి దాన్ని మగ్గిస్తాక చూస్తున్నారు. అరటిపొడి కూడా మనకి ఇథలిన్ వేసి మనకి దాన్ని ముగ్గిస్తున్నారు. కానీ ఇదివరకు మనకి పాత రోజుల్లో ఏంటంటే ఒక గదిలో పొగ వేసి దాన్ని పక్వానికి వచ్చేటట్టు చేసేవాళ్ళు. కానీ ఆ పద్ధతిని వదిలేసి దాన్ని వెంటనే మగ్గించటానికి పక్వానికి రావటానికి వివిధమైన పద్ధతులు వాడుతున్నాడు. వాటి వల్ల ఏంటంటే అలాంటి పొడులు కానీ మనం తీసుకున్నట్టయితే మనకి క్యాన్సరు లేకపోతే జీర్ణకోజ్ఞ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయండి.
0: మరి ఆహారం కలుషితమైంది అన్న విషయాన్ని మనం ఎలా గుర్తించగలుగుతామండి?
1: ఇప్పుడు మనకి పళ్ళ వరకు వచ్చేటప్పుడు మేడం దానికి గుర్తిస్తాకంటూ ఏముండదు, మనకి ఏమీ తెలియదు. దానికి మనం ల్యాబ్ టెస్ట్లో చేస్తే తప్ప మనకు ఆ పండింది ఇథలిన్ వేసాడా లేకపోతే కార్బోహైడ్రేట్స్ పండించడం తెలియదు. మనకున్నది ఒకే ఒక మార్గం ఏంటంటే ఏదన్నా పండు ఉన్నప్పుడు దాన్ని చెక్కు తీసుకుని తింటాము, దాన్ని కొంచెం నానబెట్టి కొంచెంగా కడుగుతాము. మన ఇంట్లో కూరగాయలు కూడా మేడం ఇప్పుడు చాలా రకాల పెస్టిసైడ్స్ వాడుతున్నారు, సాల్ట్ వేసుకుని దాన్ని కడుక్కుని. ఇవే కాకుండా మేడం చాలా ఆహారాలు మనకి ఆకుకూరలు అన్నీ కూడా మనకి రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు మేడం. మనం ఫ్రెష్ అని మన విజిబుల్ లేనిది చాలా డస్ట్ పార్టికల్స్ ఆకుకూరల మీద కూరగాయల మీద ఉంటాయి మేడం. మనం ఎప్పుడైనా కానీ ఆహారం వండుకునేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా దాన్ని ఒకటికి రెండు సార్లు అలా కడిగి వండుకుంటేనే మనకి మంచిది మన ఆరోగ్యానికి.
0: ఇప్పుడు మీరు ఇంట్లో కూరగాయలని ఆహార పదార్థాలని ఎలా ఉంచుకోవాలి అనే విషయం చెప్పారు కదండి, మరి అక్కడ ఈ కూరగాయలు పళ్ళు కాకుండా మిగతా ఆహార విషయంలో భద్రతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి ఉంటాయంటారు?
1: మనకి ఇప్పుడు అయోడైడ్ సాల్ట్ వచ్చేటప్పుడు కదా మేడం మనం అసలు మూతవే పెట్టము. అయోడైడ్ సాల్ట్కి మనకు మూత పెట్టకపోతే అయోడిన్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది.

0: వాటిలో ఎలాంటి సూక్ష్మక్రిములు వస్తాయి, వాటి వల్ల ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయంటారు?
1: హోటల్లో అయినా ఇంట్లో అయినా ఏదైనా ఒకసారి మనం ఒక టెంపరేచర్ దగ్గర ఫుడ్ని కుక్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకుంటామో లేకపోతే మనం పొయ్యి మీద పెట్టి వండుతామో అలాంటివి చేస్తాం వల్ల చాలా అనారోగ్యం ఉంటాయి మేడం. అది ఎందుకంటే ఆ టెంపరేచర్ చేంజెస్ వస్తాయి. ఆ టయానికి మనకు వేడిగా ఉందని చెప్పేసి మనం తీసుకున్నా కానీ దానివల్ల వచ్చే విపత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి మేడం. ఒక ఫుడ్ ప్రొడక్ట్ బయటకు వెళ్ళి కొనేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఇది ఏంటి అనేది ఒక క్షణం ఆలోచించి, ఒక ప్యాకెట్ కొన్నప్పుడు మ్యాక్సిమం మనం లూజ్కి వెళ్ళకోకుండా ఒక సీల్డ్ ప్యాకెట్ కొంటే దాని మీద ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ అడ్రస్ ఉన్నప్పుడు వాడి నుంచి ఆ ప్రొడక్ట్ ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిందా, వాడి దగ్గర కొన్నప్పుడు మనకి 2 రోజులే ఉంటుంది, మన ఇంటికి తెచ్చినప్పుడు దాన్ని ఏం అవదరని వాడుకుంటాం, అప్పటికి ఏం అమ్మకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇలాంటి వాడినప్పుడు మనకి క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు వస్తాయి చాలా అవకాశాలు ఉంటాయి మేడం.
0: కళ్యాణ్ చక్రవర్తి గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి వాడడం, లేబుల్ల మీద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో చెప్పారు కదా, ఆ లేబుల్ని అందరూ చదవడం అనేది కష్టం. ఇప్పుడు మీరు చెప్పారు ఎఫ్ఎస్ఎస్ఐది, అది ఎలా ఉంటుంది, ప్రజలు దాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు?
1: అంటే ఎఫ్ఎస్ఎస్ఐకి సింబల్ అనేది కాదు మేడం, నెంబర్ ఉంటుంది. మనకి కొన్నిటికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది, కొన్ని ఇప్పుడు ఆయిల్స్ అలాంటి దానికి ఎక్స్పైరీ డేట్ యూజ్డ్ బై డేట్ వస్తుంది. మనకి మిల్క్ వచ్చేటప్పటికల్ యూజ్ బై డేట్ అంటాడు, అంటే అది ఇవాళ 1వ తారీఖుని చేసింది 3వ తారీఖుకి యూజ్ బై డేట్ అంటాడు, అంటే మనం 3వ తారీఖు లోపు దాన్ని వాడుకోవాలని దాని అర్థం. ఎక్స్పైరీ డేట్ అంటే ఇంకా దాన్ని వాడతాకే లేదని దాని అర్థం. ఈ రెండింటి మధ్యన కొంచెం వ్యత్యాసం ఉంది మేడం. యూజ్ బై డేట్ వేరు, ఎక్స్పైరీ డేట్ అంటే ఇంకా దాన్ని వాడకూడదు అనేది దాని అర్థం. యూజ్ బై డేట్ అంటే ఈ డేట్ ముందు రోజు నుంచి దాన్ని ఆపేయాలనేది అర్థం అన్నమాట. మీరు అన్నట్టుగానే అందరికీ అవగాహన లేకపోవచ్చు, కానీ మినిమం డేట్ చూసుకుంటే చాలు మేడం. మనం
0: ఇలా మనం ఏమైనా కొన్న ఆహార పదార్థాల వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయ్యిందే అనుకోండి, మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఇక్కడ చాలామంది ఫుడ్ పాయిజనింగ్ అంటారు కదా మేడం. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఎనీ ఫుడ్ ఐటెంలో మనకి పాయిజనస్ ఐటమ్స్ కలిపినప్పుడే ఫుడ్ పాయిజనింగ్ అంటారు. ఇక్కడ మనకి పాయిజనస్ ఐటమ్ అంటే ఎనీ అదర్ మెటీరియల్స్ పాయిజనస్ ఐటమ్స్, కానీ మనం ఆ వర్డింగ్ అదే వాడతాం కానీ ఫుడ్ పాయిజనింగ్ కాదు.
0: సార్, మీరు ఎందాక అన్నట్టు ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, అలాగే మన పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్ల మీద యూజ్డ్ బై అనేది ఉంటుంది అని చెప్పారు కదండి. మరి అలా కాకుండా అంటే మామూలుగా పాల ఉత్పత్తులు జరుపుతున్న కేంద్రాలు ఉంటూ ఉంటాయి లోకల్లో, సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మామూలుగా ఇస్తారు మనకి, దాని మీద యూజ్డ్ బై అనేది ఏమీ ఉండదు. ఒకవేళ దానివల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ మీద కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చా?
1: వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చండి. మనకి రీసెంట్గా రాజమండ్రి ఇష్యూయే మనకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రాజమండ్రి ఇష్యూలో ఏమైందంటే అతను పాలు పోసుకునే అతను ఒక కూలర్లో పెట్టాడు, ఆ కూలర్ ఉన్న పాతది, అందులో ఉన్న ఆ కూలర్ని మార్చుకోకుండా పైన ఉన్న ఆ మూత పెట్టినప్పుడు ఆ లోపల క్యాన్ పెట్టేసి ఆ క్యాన్ పైన మూత పెట్టలేదు అతను. అప్పుడు ఆ ఫ్రిడ్జ్ పైన నుంచి కూలెంట్ అనే ఒక లిక్విడ్ వెళ్ళి పాలలో కలిసినాయి. ఆ కూలెంట్కి కలిసిన మిల్క్ని ఇతను చూసి కూడా ఏమీ అవ్వదలేదని చెప్పేసి అందరికీ డైరీ ఎలా పోస్తాడో అలాగా పోసేస్తాడు. దానివల్ల చాలా మరణాలు కూడా సంభవించినాయి. ఏది ఏమైనా కానీ అది రంగు మారిందా, ఏ ఉందా, కొంచెం వాసన వస్తుందా, మనం ఉన్న అటెన్షన్తోనే ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రతిదీ ఒక యాక్ట్ ఉంది, ఎవరో చూస్తారనుకునే తప్ప ఏ మనిషికి ఆ మనిషి ప్రతి ఫుడ్లో మనకు ఎంతో కొంత దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం చూసుకోవాలి. సింథటిక్ మిల్క్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ మిల్క్ కూడా ఒక చాట ఉంటుంది మేడం. ఇక్కడ మనం వైజాగ్లో కూడా మనం ఒకసారి పట్టుకున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే మన చుట్టూత ఏదన్నా జరుగుతున్నా కానీ మనకెందుకులే ఆడేదో చేస్తున్నాడని కాకుండా దాని మీద మనకి ఎటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నా, ఇదేదో కొంచెం ఇదిగా ఉన్నప్పుడన్నా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కానీ మీరు కంప్లైంట్ ఇస్తే మేము వచ్చి చూస్తాం. ఒకవేళ ఇందులో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలామంది వాళ్ళ పేరుని గుప్తంగా పెట్టమంటారు. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. ఒకవేళ వాళ్ళ పేరు చెప్పమన్నా చెబుతాము, వాళ్ళ సమక్షంలో చేయమన్నా చేస్తాము, కానీ వాళ్ళ పేరు ఏమీ బయటికి రాకుండా చేస్తాము. ఏదైనా కానీ ఓవరాల్గా ప్రజలకు మంచి జరగాలనేది మా ఉద్దేశం తప్ప ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, ఎవరిని ఇది చేసేది కాదు.
0: ఒకవేళ ఆహారం కలుషితమైంది అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి?
1: ఆల్రెడీ ఎఫ్ఎస్ఎస్ఐ ఢిల్లీ వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను మేడం, 1-800-4253857. అది కాకుండా నా పర్సనల్ నెంబర్ కూడా నేను ఇస్తాను, 9-4-4-1-4-6-3-3-1-5. ఇలా ఇవ్వచ్చు మేడం. నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఇవ్వచ్చు, వాళ్ళు పోస్ట్ చేయొచ్చు, ఏ మాధ్యమాల ద్వారైనా మాకు ఒక చిన్న కాల్ చేయవచ్చు. కానీ వాళ్ళు ఓన్లీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తేనే మేము వెళ్తాం అనేది కాదు, మాకంటూ ఒక సమాచారం ఏదో ద్వారా ఇస్తున్నా కానీ మేము వెళ్ళి కంప్లైంట్కి వెళ్ళి అటెండ్ అవుతాము. ఆ కంప్లైంట్ ఏమైనా కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి మేము ఆన్సర్ రూపంలో ఇస్తాం మళ్ళీ.
0: అలాగేనండి, చిన్నపిల్లలకి పాఠశాలలు ఎదురుగుండా ఐస్ క్రీమ్ బళ్ళని లేకపోతే చాక్లెట్స్ అని వీటిలో మందులు కెమికల్స్ కలపడం

0: జరుగుతుంది. దానివల్ల ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు అన్న విషయం మనకి ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటున్నాం. మరి పిల్లల్లో ఎలాంటి అవగాహన కల్పించాలంటారు ఈ ఆహార భద్రత గురించి?
1: పిల్లల్లో చాలా అవగాహన ఉండాలి మేడం. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏమవుతుందంటే, మన తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కువగా ప్యాంపరింగ్ చేస్తాం వల్ల ఇదివరకు మన తల్లిదండ్రులు మనకి ఏదన్నా ఇంట్లోనే చేసి వాళ్ళు బాక్స్లో పెట్టేవాళ్ళు, వాళ్ళు డబ్బులు అనేది ఇచ్చేవాళ్ళు కాదు. ఇవ్వాలి ఏంటంటే, డబ్బులు ఉన్నవాళ్ళు కాదు లేని వాళ్ళని కాదు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే రోజుకి ఒక 20 ఇస్తాం 30 ఇస్తాం, నేను అలా ఇస్తేనే స్కూల్కి వెళ్తానంటే పిల్లలకి అలా ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకి డబ్బులు ఇస్తాం అనేది చాలా తప్పు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే జంక్ ఫుడ్స్ అనేది పిల్లలకి చాలా ఇబ్బంది. పిల్లలకి ఆ వయసు నుంచి మనం అవగాహన ఇస్తే వాళ్ళు 10 మందికి చెప్తారు ఓవరాల్గా ఇది అవుతుంది తప్ప, ప్రతిదీ వచ్చి ఆఫీసులు చేయాలి అది ఇది చేయాలంటే మెయిన్గా ఏంటంటే ఈ బాధ్యత అనేది స్కూల్లో ఉన్న టీచర్స్ది, మనం స్కూల్కి పంపించే తల్లిదండ్రులదే బాధ్యత ఉంటుంది మేడం ఇందులో.
0: చాలా బాగా చెప్పారండి చక్రవర్తి గారు. ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు?
1: మేము దాని మీద ఆల్రెడీ ఒక స్కూల్స్లో కానీ పబ్లిక్లో కానీ అవగాహన సదస్సులు అనేది పెడుతున్నామండి. మనకేంటంటే ఒక వీర్ స్వామి వివేకాలు అనేది ఒకటి వచ్చింది, గౌరవ ప్రధానమంత్రి గారు దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదేంటంటే ఒక వీర్ స్వామి ల్యాబ్ అంటే ఒక బండిలోనే ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ మనకి ఎక్కడెక్కడ ఇచ్చారంటే మనకి వైజాగ్ విజయవాడ, కాకినాడ, తిరుపతి ఇచ్చారు. అందులో ఒక అనలిస్ట్ ఉంటాడు, ఒక టెక్నీషియన్ ఉంటాడు, ఒక ల్యాబొరేటరీ ఉంటాడు. అందులో ఇటువంటి మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆయిల్ కానీ ఇటువంటి అయినా కానీ మనం వాళ్ళ ముందే పరీక్ష చేసి అది ఆహారం బాగోలేదంటే వాడు ఇచ్చే సర్టిఫికెట్ మీద మనం తీసుకోవచ్చండి. కానీ ఇవన్నీ జరుగుతాకి కొంచెం సమయాభావం అయితే పడుతుందండి. ఇక్కడ ఇందులో మనకి చాలా ఉన్నాయండి. ఎఫ్ఎస్ఎస్ఏ కొన్ని ఇనిషియేటివ్స్ అనేది ఒకటి పెట్టింది. హైజీనిక్ రేటింగ్ అనేది ఒక ఇనిషియేటివ్. హైజీనిక్ రేటింగ్ అంటే ఒక హోటల్ని థర్డ్ పార్టీ వచ్చి ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళు హైజీనిక్ రేటింగ్ ఇస్తారు, స్టార్స్ ఇస్తారన్నమాట. 3 స్టారా, 4 స్టారా, 5 స్టారా, అంటే బేసింగ్ ఆన్ దేర్ హైజీనిక్ కండిషన్స్ మీద స్టార్ హోటల్స్కి వెళ్తే ఉంటుంది. అంటే దీనికి 3 స్టార్ ఇచ్చారంటే దీని హైజీనిక్ రేట్ ఎంత. తర్వాత ప్రతి టెంపుల్ ఎవరైతే ప్రసాదాలు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా బోక్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటుందండి, ఆ బోక్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈ బోక్ సర్టిఫికెట్ కూడా థర్డ్ పార్టీ ఆడిట్ చేసి ఎక్కడైతే ప్రసాదాలు చేస్తున్నారో ఆ ప్రసాదాలు చేసే ప్రదేశం అంతా ఒకసారి ఆడిట్ చేసుకుని ఆ ఆడిట్లో అంత క్లీన్నెస్గా ఉంటేనే దీన్ని ఇస్తారండి మేడం. ఏమీ లేకుండా అలాంటి ఇస్తాక ఉండదు. ఆ తర్వాత మీకు ఇందాక ఆల్రెడీ నేను రూకో ఒకటి చెప్పాను, రీయూజ్డ్ ఆయిల్ అని చెప్పేసి. ఆ రూకో ప్రకారం ఏంటంటే మనకి ఏదైనా ఆయిల్ మిగిలిపోతే హోటల్స్లో బయట తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. తర్వాత ఫాస్కాజిస్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఫాస్కాజిస్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఫుడ్ ల్యాండర్స్ ఉంటారు హోటల్స్ కానీ, తర్వాత ఎక్కడైతే కుక్ చేస్తూ ఉంటారో ఆ కుక్ చేసే వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇందులో హై రిస్క్ ట్రైనింగ్ లో రిస్క్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే అందులో మనం ఏదైనా ఫుడ్ ఉండేటప్పుడు వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఒక 2 డేస్ దీనికి ట్రైనింగ్ ఉంటుంది. దీన్ని ఫాస్కాస్ ట్రైనింగ్ అంటారు. ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ ట్రైన్డ్ ప్రసన్సే మనం వాళ్ళ దగ్గర ఒకటి ఉండాలి.
0: ఓకే సార్, చాలా బాగా చెప్పారు కళ్యాణ్ చక్రవర్తి గారు. మా శ్రోతలందరికీ కూడా మీ సమయాన్ని వెచ్చించి విలువైన సూచనలు సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండి.
1: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి మా డిపార్ట్మెంట్ తరఫున నేను మీకు ధన్యవాదాలు చెప్పాను.
2: మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో సురక్షితమైన ఆహారం అంశంపై సహాయ ఆహార భద్రతా శాఖ అధికారి శ్రీ శ్రవణం కళ్యాణ్ చక్రవర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి డివి మానస. కార్యక్రమంలో భాగంగా 90 ఏళ్ల ఆకాశవాణి వేడుకల్లో భాగంగా ఆకాశవాణి శ్రోతలు సత్యవాడ సోదరీమణులు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు.
3: 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణికి మా శుభాకాంక్షలు. అవునవును, మా శ్రోతలందరికీ కూడా మా శుభాకాంక్షలు. రేడియో అందరికీ ఒక వస్తువులా కనిపిస్తుంది, కానీ మేము అందులో గురువుని చూస్తాము, స్నేహితురాల్ని చూస్తాము, సలహాలిచ్చే మంచి వ్యక్తిత్వాన్ని చూస్తాము. రేడియో అన్నది మాకు ఒక విద్యాలయం. ఆకాశవాణి మా చదువుల తల్లి. అప్పట్లో పాఠశాలలో చదవలేని మాకు రేడియో చాలా చక్కని పాఠశాల కార్యక్రమాలు నిర్వహించేది. ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, యువవాణిలో కళాశాల కదంబ కార్యక్రమాలు, కళాశాల ప్రసంగాలు ఎన్నో వచ్చేవి. దాంతో చదువుకోలేదు అన్న కొరత మాకు తీర్చింది ఆకాశవాణి. మా ఆకాశవాణి మాకు దేవాలయం. ఎందుకంటే మేము ఆకాశవాణిలో ఎదిగాము, ఆకాశవాణిలోనే ఒదిగాము.

0: ఏ తోట పూలు ఆ తోటకే అర్పించినట్టు మాకు ఆకాశవాణి కార్యక్రమాలు చక్కగా విని ఒక గుడిలా దాన్ని వలసుకొని ఆ ఆలయాన్ని ఆనందంతో ఇప్పటికీ భక్తితో అర్చిస్తున్నాం. మా రేడియో మాకు అన్ని విధాలా తోడ్పడింది. సంగీత శిక్షణలు, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, ముఖ్యంగా మహాభాష్యం చిత్తరంజన్ గారు, తిరుపతి రామానుజసూరి గారు నిర్వహించిన లలిత గీతాలు వింటూ ఆడిషన్ రేడియో విజయవాడ కేంద్రంలో పాస్ అయి 40 సంవత్సరాలకి తక్కువ లేకుండా పాడాము. ఇప్పుడు పాడుతూనే ఉన్నాం. భాష ఆకాశవాణి ద్వారా నేర్చుకున్నాం, మాట తీరు ఆకాశవాణి ద్వారా నేర్చుకున్నాం. ఏది ఏమైనా మాకు అమిత ప్రియమైన ఆకాశవాణికి మా శుభాకాంక్షలు. మమ్మల్ని రచయిత్రులుగా, గాయనులుగా తీర్చిదిద్దిన ఆకాశవాణి మాకు జీవితాంతం తోడుగానే ఉండాలి, ఉంటుంది కూడా.
1: ఆకాశవాణి శ్రోతలకి, మన ఆకాశవాణికి సూర్యకుమారి శుభాకాంక్షలు. ఈ ఆకాశవాణి వెలుగుల రాణి, కనిపించని కాంతి ఆకాశవాణి. అందుకనే చూపు లేని మా జీవితాలలో కాంతి అన్న దీపాన్ని, విజ్ఞాన దీపాన్ని వెలిగించింది. ఎన్నెన్నో కథలు, ప్రసంగాలు, చిన్న చిన్న పిల్లలతో కార్యక్రమాలు, ఇవన్నీ వింటూ వింటూ మేము కూడా వాటిలో పాల్గొని ఎన్నెన్నో వివిధ పత్రికలలోని కథలు పంపించి అవన్నీ ఆ ఆకాశవాణి తోడ్పాటుతోనే జరిగాయని మాకు ఎంతో నమ్మకం. మా అమ్మ కరెక్ట్ నిజంగా చెప్పాలంటే ఆకాశవాణి. ఎందుకంటే ఈ చీకటి జీవితంలో ఎంతో ఆనందాన్ని కలిగించిన, ఆనంద జ్యోతులను వెలిగించిన అమృతమయ్యి ఆకాశవాణి. అందుకనే మేము ఎన్నో కథలు రాసాము, బహుమతులు కూడా గెలుచుకున్నాము. విజయవాడలో ఉన్నప్పుడు మేము ఆడిషన్ ఫేస్ అయ్యాము, ఎన్నో బహుమతులు కూడా మాకు వచ్చాయి కథలకి, నాటకాలకి. తర్వాత దేశభక్తి గీతానికి మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు బహుమతి వచ్చింది. ఇలా ఎన్నో ఆకాశవాణి దయతోనే జరిగాయి. అది మా నమ్మకం, నిజం కూడా. ఆకాశవాణి మీద నాకు మనస్సులో వెలిగిన కవిత ఒకటి మీకు చదివి వినిపించాలని ఉంది. ఎవరమ్మా నీ వెవరమ్మా, మధుర గాయనివి మంజుభాషిణివి, ఎవరమ్మా నీ వెవరమ్మా, గురువై విద్యల గరపెదవు, సఖివై సలహాలిచ్చెదవు, కర్షక జనులకు కార్మికాళికి తోడుగా నీవు నిలిచెదవు, ఎవరమ్మా నీ వెవరమ్మ, ముద్దు పాపవై మురిపించెదవు, మదిలో వెతలను మరపించెదవు, ప్రతి ఇంటిని అలరించే నీవు వాగ్దేవతవేననిపించెదవు, ఎవరమ్మా నీవెవరమ్మ, వింతగా వార్తలనందించెదవు, అందరి మనసులను అలరించెదవు, మేమందరూ నీ వారమందువు, అందరి కొరకే నీవు ఉందువు, ఎవరమ్మా నీవెవరమ్మ. ఓ మధుర గాయని, ఓ మంజు భాషిణి, సర్వజన మనోహారిణి, నీవెవరో నేనే చెబుతానమ్మా, నా హృదయ రాణివి ఆకాశవాణివి, ఆకాశవాణివి నా హృదయ రాణివి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి వేడుకల్లో భాగంగా ఆకాశవాణి శ్రోతలు సత్యవాడ సోదరీమణులు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరిగ్గా స

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి మహిళల కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, తదుపరి హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రత్యేకంగా ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం బాలభారతి.

0: ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు లక్ష్మి, రమాదేవి, మహేశ్వరి, శిరీష, కార్తీక్, సైమన్, సతీష్. ముందుగా లక్ష్మీ, రమాదేవి, సరస్వతీదేవి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.

0: ఇద్దరు శ్లోకం బాగా చెప్పారు కదా. ఇప్పుడు సైమన్ విద్యాదానం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఒక నీతి పద్యం చెప్తాడు, విందామా మరి?
1: అన్నదానము గొప్పతన వచ్చునే గాని అన్నంపు జాములో అరగిపోవు, వస్త్రదానము కూడా భవ్య దానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానమొకటి ఉత్కృష్ట దానమే కాని కొంపకున్నేండ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక, నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఉప్పుచుండు విద్యాదానమొకటి జగతి.
0: సైమన్ చెప్పిన నీతి పద్యం విన్నారు కదా. ఇప్పుడు సతీష్ చేసిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం విందాం.
2: ఎంత దారుణం, ఎంత దౌర్జన్యం! హాయిగా ఆనందంగా మన్యం వాసులు అనుభవించే అడవులను సర్వే చేయించి అందులో అడుగుపెట్టిన అమాయకులను క్రూర మృగాల వలె వేటాడుతారా ఈ నికృష్ట బ్రిటిష్ కిరాతకులు! స్వేచ్ఛగా పశువులు మేసే బీళ్లకు కంచె వేయించి అటు పశువులు ప్రవేశిస్తే బందెల దొడ్డిలో బంధిస్తారా? కర్కసులు తమ ఖండ బలంతో బండలను సైతం రద్దలగొట్టి కొండలపై రోడ్లు వేసే అమాయకులపై అత్యాచారమా? బట్వాడా అడిగితే చెట్లకు మానవులను కట్టి చర్మాలు తీస్తారా? మర్మస్థానాల్లో కారాలు కొట్టి హింసిస్తారా? ఎంత పైశాచికం, ఎంతకాలం సాగాలి ఆగడాలు? ఎవడిచ్చాడు దొరలికి హక్కు తన గడ్డ కానిపై గడ్డపై అడుగుపెట్టి కఠిన దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనానిక దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి బ్రతికే లేదు. వీపున 3 నెలల బిడ్డను కట్టుకుని స్వతంత్రం పోరాటం సల్పిన ఝాన్సీలక్ష్మియే మనకు విప్లవ జ్యోతి. ప్రేగులు ప్రోగులైన వెన్నెచ్చి ఎరిగిన తెలుగు బాలుడు మన వెలుగుబాట. పదండి వీరులారా, విజయం మనదే. ఓ తెల్ల కిరాతకులారా, మానవ రూప రాక్షసులారా, దేశ దేశాలను కబళించి రత్నరాసులతో తలతూగుతున్నామని విర్రవీగు ఓ నరభక్షకులారా, మరతుపాకులతో మందుగుండ సామాగ్రితో మీ సైనిక పశుబలం సిద్ధంగా ఉందని గర్వపడకండి. మీ రచ్చటనున్నాను సరే, సముద్ర సముద్రాలు దాటి మీ లండన్ వీధుల్లో తలదాచుకున్నా సరే, దుర్గమ్మ కొండలు దాటి కారడు పుట్టల్లో నెక్కినా సరే మీరు బ్రతకగలరని అనుకోకండి. ఈ సీతారామరాజు మిమ్మల్ని క్షమించడు, సహించడు. ఏమిది రూదర్ ఇంత రాక్షసమా? రాజీకని రప్పించి మన ఫిరంగలతో మారణాయుధాలతో స్వాగతమిస్తావా? దేశం

0: కాని దేశంలో పుట్టి దేశం కాని దేశమెట్టి దేశ దేశాలు కొల్లగొట్టే ఆ గజబందిపోట్లు మీరే. ధర్మ పన్నాలు చెప్పి నిలువ దోపిడీలు చేసే భయోముఖ విషకుంభాలు మీరే. నేనంటావా, కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డన్ని, గగనాన్ని తాకి నగం ఢీకున్న మరం ఫిరంగై ప్రేలగల జాతి నాది. కథనంలో నెత్తుటేరులు పారిన మృగేంద్రంగా పోరగలదు, భీకర తుఫాను సైతం దూసుకుపోగల మెరుపు కత్తిది. పోటెత్తు పెన్నిదిలే నా జాతి, బడబాగ్ని ముందు మండిపోతావు జాగ్రత్త. ఏమి కూసావు రుదర్, మేమా పిరికి వాళ్ళం? రాజీకని రప్పించి కాల్చడానికి తయారవుతున్నవే, అది పిరికిదనం కాదా? రా, ధైర్యముంటే కాల్చు, కాల్చరా నీచుడా. పల్నాటి వీర హనుమంతుని రాజీకని పిలిచి చంపినవో నరరూప రాక్షసుడా, కాల్చు. నీవు కాల్చిన కాల్పులకు నా గుండెల్లో చిందే ప్రతి రక్త బిందువు మీ మృత్యును కోరే కోటాను కోట్ల అల్లూరి సీతారామురాజులే వెలుస్తాయి. ఆ వెలసిన వీరుని కత్తి దెబ్బలను కాచుకో, కాల్చరా జడుడా. ఇదే తెలుగు బిడ్డ గుండె, ఇదే సీతారామరాజు గుండె. జై భరతమాత, జై భరతమాత.
1: సతీష్ ఏకపాత్రాభినయం చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు లక్ష్మి ఒక నీతి కథ చెప్తుంది, విందామా మరి?
2: మూర్ఖులకు మంచి మాటలు మంచి సలహాలు చెవుకెక్కవు. అలాంటి వాళ్లకు సలహాలు చెప్పడం వృధాప్రయాస, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలను పోగొట్టుకున్న ఓ పక్షి వైనం వినండి. ఓ కొండ ప్రాంతంలో ఒక కోతుల గుంపు ఉండేదట. అది కొండ కిందనున్న గ్రామాల్లోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలినది తన కొండ స్థావరంలో దాచుకునేదట. వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యథావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేదట. ఆ కోతుల స్థావరం దగ్గరే ఓ మర్రి చెట్టు మీద ఓ పాలపిట్ట జంట కాపురం చేస్తుండేదంట. రోజు సాయంత్రం పూట ఈ కోతులు చేస్తే వింత చేష్టలు ఆ పాలపిట్ట జంటకు వినోదం కలిగిస్తూ ఉండేదట. ఓ చలికాలం సాయంత్రం పూట ఆ కోతులకి చలి కాగాలన్న ఆలోచన కలిగిందంట. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మినుగురు పురుగులను పట్టుకొచ్చి కుప్పుగా చేసి వాటి చుట్టూ కూర్చున్నాయట వానరులు. మినుగురు పురుగుల నుండి వెలుగు తప్ప వేడి రాకపోవటం వలన వాటికి ఏం చెయ్యాలో తెలియక బుర్రలు గోకుసాగారట. వాటి అవస్థ చూసి చెట్టు మీద పాలపిట్టలు నవ్వుకున్నాయంట. ఆ జంటలోని మగపిట్ట, పాపం అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధపడుతున్నారు, వాటికి వివరంగా చెప్పి వస్తాను అంది అంట. అందుకు ఆడపిట్ట, వద్దు, అవి కోతులు, దుర్జనులు, వాటికి విచక్షణ జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెళితే నీకేదైనా అపకారం తలపెడతాయి అని భయంగా అందంట. పర్వాలేదులే, అవి మరీ అంత మూర్ఖమైనవి కావు అంటూ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టు మీద నుంచి ఎగిరిపోయి ఆ కోతుల గుంపులో పడి వాలిందంట. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూశాయంట గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా, మిత్రులారా, ఇవి మినుగురు పురుగులు, వీటి నుంచి కొంచెం వెలుగు తప్ప వేడి రాదు. మీరు చలి కాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకొని వాటిని చెక్కుముక్కు రాయితో రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి, అప్పుడు మంట బాగా వస్తుంది అని చెప్పిందంట. కోతులకి తమకి సలహా ఇవ్వడానికి వచ్చిన ఆ పాలపిట్టని చూసి కోపం వచ్చిందంట. ఇంత లేవు, నువ్వు మాకు సలహా ఇస్తావా అంటూ ఆ పిట్టను పట్టుకొని పుట్టుకుమంటూ మెడను విరిచేశాయంట, చంపేశాయంట. ఆ పాలపిట్ట జంటలోని ఆడపిట్ట దుర్జనులకు సలహా ఇవ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న తన మగపిట్ట కోసం ఏడిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. దీంట్లో నీతి ఏంటంటే దుర్జనులతో సహవాసం చేయకూడదు.
1: లక్ష్మి చెప్పిన నీతి కథ బాగుంది కదా. ఇప్పుడు కార్తీక్ స్వామి వివేకానంద గురించి కొన్ని మంచి విషయాలు చెప్తాడు, విందామా?
3: విదేశీ పాలనలో మగ్గుతూ ఆత్మాభిమానాన్ని కోల్పోయి నిశ్చేజమైన నిద్రాణమైన నిర్వీర్యమైన భారత జాతిని జాగృహం చేసి భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిల్చి హైందవ సంస్కృతి విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో నవ చైతన్యాన్ని పులకరింపచేసి తన మాట చేత భారత యువ ప్రజల మనసులు దోచుకొని వారిని ముందుండి నడిపించిన స్ఫూర్తిదాత వివేకానంద. భారతదేశం చరిత్ర మీద అతడు వేసిన ముద్ర ప్రగాఢమైనది, నాటికి తరగనిది. శ్రీరామకృష్ణ పరమహంస సానబెట్టి ప్రపంచానికి అందించిన మేటి రత్నం స్వామి.

0: వివేకానంద. కల్కత్తా నగరాన 1863 జనవరి 12వ తేదీన విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి దంపతులకు వివేకానందుడు జన్మించాడు. ప్రపంచ మత మహాసభలలో అతని అనగాలికమైన ఉపన్యాసాలు పాశ్చాత్యులను విశ్లేషంగా ఆకట్టుకున్నాయి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వెన్ను తెచ్చాయి. ఆయన ఉపన్యాసాలు ఎటువంటి చలనాన్ని కలుగజేశాయో, సంభ్రమాశ్చర్యంలో పులకరింపజేసిందో తెలియని వ్యక్తి లేడు. నాటి సభలలో స్వామి మొట్టమొదటి వాక్యం అమెరికన్ సోదరి సోదరీమణులారా అంతే. సభికులను ఆయన సంబోధించే తీరు అమూల్యం. ఈ రెండు వాక్యాలకే సభా ప్రాంగణం కరతాల ధ్వనులతో హోరెత్తిపోయింది. వేదాలను జీవన విధానంగా విశదీకరించాడు. ఆయన భారతదేశంలోని సనతన ఆచారాలను మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండించాడు. వీటి కారణంగానే భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందలేదని ఆయన అన్నారు. అన్ని మతాల సారం గమ్యం ఒక్కటేనని, ప్రతి మతము తనదైన విలక్షత ప్రత్యేకతను పరిరక్షించుకుంటూ వర్ధిల్లాలని ఆయన సంబోధించేవారు. ఆయన చేసిన బోధనలు, విశ్వంలో నిగూఢ రహస్యాలు ప్రేమ అనే ద్వారం వంటిది, నువ్వు ఇతరులకు జీవితాన్ని ఇస్తే నీకు జీవితం లభిస్తుంది, భగవంతునికి రాక్షసునికి మధ్య తేడా, నిస్వార్థానికి స్వార్థానికి ఉన్న తేడా వంటిది, స్వార్థం అనేది అయోగ్యమైనది, నిస్వార్థం అనేది యోగ్యమైనది, సత్యం అనేది స్వచ్ఛమైనది అనే బోధనలు చేశారు. చిన్న వయసులోనే స్వామి వివేకానంద 33వ వయసులోనే పశ్చిమాకాశంలో సంధ్య మబ్బుల పైన కెంపులు పుష్కరాగాలతో ఇంద్రనీలాలలో ఏకమయ్యేటట్లు 1897 జూలై 4వ తేదీన ఆ మహనీయుడు అస్తమించాడు.
1: కార్తీక్ స్వామి వివేకానంద గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు కదా. ఇప్పుడు ఒక నాటిక విందాము. ఇందులో పాల్గొన్నవారు రమాదేవి, కార్తీక్, సైమన్, సతీష్, మహేశ్వరి.
2: ఏవయ్యా, కృష్ణుణ్ణి రుణమో పనమో చేసి చదువు చెప్పించకపోతే కుర్రాడు ఎందుకైనా పనికొస్తాడా? చదువుకునే ఈడ్లో బడి మానిపించి ఇంట్లో కూర్చోబెడితే తరువాత గాడిదల్ని కాయడానికైనా పనికిరాకుండా పోతాడు. ఏదో చూసి బడిలో వేయండి.
3: స్కూల్లో వేయగానే సంబరమా? వాడు చదివేదేమో 6వ తరగతి, తోగలనా? జీతం ఎక్కువ, నెల నెల ఎంత కట్టాలో తెలుసా? పుస్తకాలకు కూడా చాలా ఖర్చు అవుతుంది. నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవే, చూసి చేర్పిస్తానులే. ఒరే కృష్ణ, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి చుట్టలు తీసుకురా.
0: సరే నాన్న. ఇప్పుడు చుట్టలు తేవాలంటే స్కూల్ పక్కనున్న కొట్టుకి వెళ్ళాలి. ఎలా, నా స్నేహితులు చూస్తారే, తలదాచుకొని చాటుగా వెళ్ళిపోతాను.
4: ఒరే కృష్ణ, స్కూల్కి రాలేదేమిరా, తరగతులు మొదలైపోయాయి.
0: ఈడు చూసేశాడు, నేను సోమవారం వచ్చి చేరతానురా.
4: చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు కొన్నావా మరి?
0: ఇంకా పుస్తకాలు కొనలేదురా.
4: త్వరగా కొను, లేదంటే అయిపోతాయి. బయట బుక్ స్టోర్లో కనుక స్కూల్లో కను తక్కువ రేటుగా దొరుకుతాయి. అవునరా, 5వ తరగతి ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ ఎవరికి వచ్చిందిరా?
0: శకుంతల కొట్టేసిందిరా. నాకేమో 64, తనకేమో 68 మార్కులురా.
4: ఆడపిల్లని వేసేసి ఉంటారులే.
0: నీ మొహం ఆ అమ్మాయి తెలివైనదిరా.
4: తస్సా చెక్క, ఆడపిల్లలు చదివేస్తున్నారా.
5: కృష్ణ, ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్స్ ఎవరికో తెలుసా? నాకే వచ్చే.
0: నీకు ఒక ఇంగ్లీష్లోనే కదా, నాకు 3 ఫస్ట్ వచ్చింది. తెలుగు, సైన్స్, మ్యాథ్స్, గణితంలో 100 మార్కులు వచ్చాయి తెలుసా.
5: ఇంగ్లీష్ ముఖ్యమైనది కదండి.
0: తెలుగు ముఖ్యమైనదండి. బీఏ వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మానేసి తెలుగులో చెప్పాలని పేపర్లో పడిందండి.
5: సరే, ఈరోజు స్కూల్కి రావా?
0: నేను సోమవారం వచ్చి చేరతాను.
5: సరే బాబు, బెల్ అయిపోయింది, నేను వెళ్ళిపోతాను.
3: ఒరే కృష్ణ, నిన్ను చుట్టలు తెమ్మని పంపిస్తే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా?
0: నేను రాను, నేను స్కూల్కి వెళ్తాను. నన్ను స్కూల్లో చేర్పించు.
3: డబ్బులు చూసుకొని చేర్పిస్తానులేరా.
0: వద్దు, నాకు ఇప్పుడే చేర్పించు.
3: ఏడవకులే, చేర్పిస్తానన్నానా?
0: వద్దు, నేను ఇప్పుడే చేరుతాను. నేను ఇప్పుడే స్కూల్లో చేరుతాను.
3: నా దగ్గర డబ్బులు లేవురా ఇప్పుడు అన్నీ, నే చేర్పిస్తానులే.
0: వద్దు, ఇప్పుడే చేర్పించు.
3: చేర్పిస్తానన్నానా, మాట విను.
0: సరే, ఒక పుస్తకమైనా కొని.
3: నీ కృష్ణకి ఇచ్చిన డబ్బులతో ఒక పుస్తకాన్నైనా కొనొచ్చు కదా. నేను నీ కిందలా చుట్టతమ్మని ఇచ్చిన డబ్బులు ఉన్నాయా లేదా పారేసావా?
0: పారేలేదు నాన్న, జోబీలోనే ఉన్నాయి. ఎందుకు పారేస్తాను నాన్న?
3: సరే, ఏ పుస్తకం కొనమంటావు?
0: ఇంగ్లీష్ పుస్తకం కొని.
3: సరే, కొంటాన్నాడు.
0: పద పద.
1: నాటిక విన్నాము కదా, ఇందులో కృష్ణుడిగా కార్తీక్, కృష్ణుడి తండ్రిగా సైమన్, తల్లిగా రమాదేవి, శకుంతలగా మహేశ్వరి, నరసింహగా సతీష్. ఇప్పుడు రమాదేవి సుమతి శతకం నుండి ఒక నీతి పద్యం చెప్తుంది.

0: సుమతి. భావము, పాలల్లో నీళ్లు కలిస్తే అవి కూడా పాలలాగా కనిపిస్తాయి, కానీ పాల రుచి మాత్రం తగ్గుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల పైకి తెలియకుండానే నష్టం జరిగిపోతుంది.
1: రమాదేవి చెప్పిన నీతి పద్యం బాగుంది కదా. ఇప్పుడు సైమన్ ఒక కవిత చెప్తాడు, విందామా మరి.
2: పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా. మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అవుమీకే అని ఆనందించే కూనల్లారా. అచ్చటికిచ్చటి కనుకోకుండా ఎచ్చటచ్చటిగా ఎగురుతూ పోయే ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే పిట్టల్లారా పిల్లల్లారా. గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనే రులలో పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సందిట తల్లి కౌగిట దేహధూళితో కచబారంతో నూలుల వ్రేలుల పాల బుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా. మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మిరుగులు తీరను వచ్చే నాలా విభా ప్రభాతములు ఋతువుల రాణి వసంతకాలు మంత్రకవాటం తెరుచుకొని కొంచెం వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం క్రదలలాడే ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కొముదుల సరిన్ని సీదునులు హిమనీ నిబడా హేమంతములు చెలివడికించే శైశిరకాలం వస్తూ పోతూ దాగుడ మూతల క్రీడలాడుతావు మీ నిమిత్తమే. ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబంపై నుంచు నింగపై ఇప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును నాకు కనంబడు నానా తారకలనేక వర్ణాలంత రోచులు దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులు. ఇవి మీలో కూడా మెలమెల నాడును నాగత శైశవ రాగ మాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదిలే గాలికి కబలమనిస్తూ ప్రమాద వీణలు కామాచి పాడగసలి ఎల్లను లేళ్లను లాలిస్తూ పాతాలానికి పల్టీ కొట్టి వైతరిని నది లోతులు చూస్తూ శాంతములే ఏకాంతముగా దిగ్భ్రాంతులు మునిగి గుటకలు వేస్తూ మెటుక విరుస్తూ ఇక కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా బుడతల్లారా బుడతల్లా. ఇది నా గీతం వింటారా. దిక్కు దిక్కులా దివ్య గీతములు మీరు వీటికి వారసులే. మీలో కూడా మిలమెలలాడును నాగత శైశవ రాగ మాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదిలే గాలికి కబలమనిస్తూ ప్రమాద వీణలు కామాచి పాడ సలియళ్లను లేళ్లను లాలిస్తూ పాతాలానికి పల్టీ కొట్టి వైతరిని నది లోతులు చూస్తూ శాంతములే ఏకాంతము దిగ్భ్రాంతులు మునిగి గుటకలు వేస్తూ మిటిక విరుస్తూ ఇక కూర్చుండెన నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా బుడతల్లారా బుడతల్లార్. ఇది నా గీతం వింటారా.
1: సైమన్ చెప్పిన కవిత చాలా బాగుంది కదా. ఇప్పుడు కార్తీక్ సివి రామన్ గురించి కొన్ని విషయాలు చెప్తాడు.
0: భారత కీర్తి కిరీటం సర్ సివి రామన్ ప్రపంచ భౌతిక రంగంలో భారత కీర్తి జెండాను ఎగరవేశారు. సివి రామన్ గారి పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. ఆయన 1888 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని చిరుతనపల్లి అనే గ్రామంలోని జన్మించారు. ఆయన తండ్రి చంద్రశేఖరయ్య, తల్లి పార్వతమ్మ. సివి రామన్ చిన్నతనం నుంచి వైజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తి ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకుడు కావడం అతన్ని భౌతిక శాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. తన 12వ ఏట నాడే మెట్రికులేషన్ పరీక్షలు పాస్ అయ్యాడు. 2 ఏళ్ల తర్వాత ఎఫ్ఏ పరీక్షల్లో అత్యున్నత మార్కులతో పాస్ అయ్యాడు. తరువాత తన విద్యాభ్యాసానికై చెన్నై వెళ్ళి ప్రెసిడెంట్స్ కళాశాలలో చేరాడు. తన 12వ ఏట నాడే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ మ్యాగజీన్లో ప్రాచుర్యమయ్యాయి. ఆయన 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారం సెలవు దినాలలో పరిశోధనలోనే గడిపేవారు. ఆయన తొలి పరిశోధన వైలెన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాలపై సాగింది. ఓనాడు ఆయన వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశం, సముద్రపు నీరు రెండింటికి నీలి రంగు ఉండటం ఆయన్ని ఆలోచింపజేసింది. అప్పటిదాకా అందరూ అనుకున్నట్లుగా సముద్రంపై నీలిరంగుకు కారణం ఆకాశం నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించినప్పుడు కాంతి పరిక్షేపణం జరగటమే కారణం అని ఊహించారు. కలకత్తా చేరగా

0: అనే అతను ఊహ నిరూపణకై ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు, కాంతికి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఆయన అనుకున్నట్లుగానే 1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. రామన్ ఎఫెక్ట్ అంటే పారదర్శకత ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల మధ్య కాంతి ప్రవహించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి నెలలో జరిగిన బెంగళూరులో శాస్త్రజ్ఞుల సదస్సులో నిరూపించారు. అందుకు ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకి 1929 నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ దృగ్విషయాన్ని కనుగొన్నందుకు ఆయనకు 1930 నోబెల్ బహుమతి దక్కింది. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న అవార్డుతో సత్కరించింది.
1: కార్తీక్ సివి రామన్ గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు కదా. ఇప్పుడు మహేశ్వరి శిరీష ఒక జానపద గేయం పాడతారు.

పోదామురారా, అక్క బిడ్డ పెళ్ళికి వెళ్ళాలని మనం హుషారుగా బస్టాండ్కు వెళ్ళినప్పుడు, అక్క బిడ్డ పెళ్ళికి వెళ్ళాలని మనం హుషారుగా బస్టాండ్కు వెళ్ళినప్పుడు, సబ్బవరం బస్ అనుకుని ఎక్కినప్పుడు అది కొత్త వలస సంతకాడదించినప్పుడు, సబ్బవరం బస్ అనుకుని ఎక్కినప్పుడు అది కొత్త వలస సంతకాడదించినప్పుడు, అది కొత్త వలస సంతకాడదించినప్పుడు, బిక్కమొహం వేసుకొని దిక్కులేక చూశాము, బిక్కమొహం వేసుకొని దిక్కులేక చూశాము, పిల్లా జల్లాతోటి మనం నడవలేక చచ్చాము, పిల్లా జల్లాతోటి మనం నడవలేక చచ్చాము. అందుకే

ఇంటికి పోదాము రారా. మన పిల్లవానికి జబ్బు చేసినప్పుడు నువ్వు రాయుడింటికెళ్ళి అప్పు అడిగినప్పుడు, మన పిల్లవానికి జబ్బు చేసినప్పుడు నువ్వు రాయుడింటికెళ్ళి అప్పు అడిగినప్పుడు, వంద ఇచ్చి వేయి లెక్క రాసినప్పుడు నీవు తెలియకుండా వేలి ముద్ర వేసినప్పుడు, వంద ఇచ్చి వేయి లెక్క రాసినప్పుడు నీవు తెలియకుండా వేలి ముద్ర వేసినప్పుడు, అప్పు తీర్చలేక మనం తిప్పలెన్నో పడ్డాము, అప్పు తీర్చలేక మనం తిప్పలెన్నో పడ్డాము, అందుకే రారా నా సామి రంగ మామాను రారా, చదువుకుందాము బడికి పోదాము.

0: బడికి పోదామురారా, బడికి పోదామురారా, బడికి పోదామురారా.
1: చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ పాడిన జానపద గేయం బాగుంది కదా. ఈ కార్యక్రమం నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించబడినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు లక్ష్మి, రమాదేవి, మహేశ్వరి, శిరీష, కార్తీక్, సైమన్, సతీష్.
2: మీరు ఇంతవరకు నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగు నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప అమిత్తుడు డాక్టర్ కె

0: శివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: బజార్లోకి
2: అన్ని రకాల విలువలు ఉన్నాయంట,
1: ఖరీదు ఖరీదు ఖరీదు ఖరీదు ఎక్కువగా ఉంది.
2: చాలా అందమైన అమ్మాయి
1: ఖరీదు చూసుకోవాలి.
3: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి చూసుకోండి.
4: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
4: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూశారా పౌరులారా, బాగా చూశారా. ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో. రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి. వేలంపాట బాగా పాడండి, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
7: 700,
6: 800,
8: 900.
3: ఓహో 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా. 900 కార్షపాణాలు, ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తె మీకు మళ్ళీ దొరకదు. పాడండి ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు
9: 1000 కార్షపాణాలు,
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి, ఇంకెవరు పాడలేరా?
4: ఏంటి అమ్మా 1000 కార్షపాణాలు
2: చాలా ఎక్కువ,
4: చాలా తరబిటేషన్,
3: సరే 1000 కార్షపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
9: అమిత్తుడు.
3: చక్కటి పేరు, మీ వృత్తి?
9: రత్నాల వ్యాపారం.
3: ఓ అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట, మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే, నా కష్టం ఫలించింది. అయ్యా 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
9: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు, బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది, ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు, అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను, నచ్చకపోయుంటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి.

0: నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
1: అలాగే కానివ్వండి, నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
0: రండి
1: రండి, మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు 100 కార్షపాణాలు
2: 200
1: 200 కార్షపాణాలు 200 కార్షపాణాలు
3: 300 కార్షపాణాలు
1: రండి పాడండి. 300 కార్షపాణాలు 300 కార్షపాణాలు

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనము లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడు వద్దులే, నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్ధాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేనా, దేవసేనా నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు.

0: తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికౌగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలే ఉంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలియదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
2: ఏమీ లేదు.
1: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటెటో మళ్ళిస్తావే? నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీ కాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
2: చూశాను, చెప్పండి ఏమిటి?
1: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
2: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
1: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
2: నాలాంటి వారిని మరో 5 గురిని కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
1: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
2: అవసరం లేదు.
1: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
2: నాకు దేనిపైనా మక్కువ లేదు.
1: నాపై కూడానా?
2: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
1: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
2: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
1: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
2: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
1: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
2: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
1: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
2: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
1: అదే, ఎందుకో నిన్నా దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన, ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
2: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి.

0: మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
1: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
0: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
0: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
0: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
0: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
0: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే

0: నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజురోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరిష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాళ్ళల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపథంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిరిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం, మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవి నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి

0: అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్ళి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్ళి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే. ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
1: నాన్న
0: ఏంటి అలా చూస్తున్నావు, చెప్పేది నీకే.
1: నాన్న
0: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
1: ఇష్టం లేని మగాణ్ణి పెళ్ళాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్ళీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడితే నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గూటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను

0: మరి కొందరు సుగంధ ద్రవ్యాలను వెంట పెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసంత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందులోకి ఉన్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను.
1: అరే,
0: నా మాటలు నమ్ము యువతి. నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోనల్లో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు కానీ మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి అనుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నిన్ను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు. అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్ళి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.

0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడైంది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్ను ఒక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
1: దుర్మార్గుడు, నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంఛ తీర్చు.
1: ఈ దేవసేన కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదన? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలు వైపు రా, రా, చెప్పేది నీకే. రా,
1: రా, దగ్గరకు వచ్చావు, మర్యాద దక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా,
1: రాను,
0: రా,
1: రాను.
0: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే నువ్వు లెక్క. రావేనా మదన మంజరి, రా, రా, రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఉంటుంది.

0: 엄마, 나라.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచినవాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలచిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అయ్యమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
2: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచుకొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకొని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన.
1: ఏమిటి కుశాలి?
2: అమితుడు తన తండ్రి ఉద్దాలకుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు. మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు. నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు. నువ్వు సుఖించు, అతను సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో.

0: లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కన్హుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కన్హుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కన్హుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతన్ని సంకెళ్లతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగవస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరున ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
2: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
1: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
2: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా? దేవసేన, జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
1: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా. అందుకే

0: ఓకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకొనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కనుహుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో, కానీ మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలనైనా వదులుకుంటాడు, కానీ ఇచ్చిన మాట తప్పడు. చెప్పు, నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్కమారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుసాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: పంపించాడా అమిత్రుడు?
1: పక్షం రోజులైంది, పత్తాలేడు.
2: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
0: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
2: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
2: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
3: ఈరోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
2: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
0: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మసక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమితా, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకి లే. ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాద్.

0: ఇస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానీకానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: తెలుగు నాటకం దేవసేన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ప్రసారాలు విన్నారు. నిలయంలో సమయం 4:49 కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుండి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి సరిగ్గా 25 సెకండ్లు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, సరైన వృత్తి ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి యువత ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి, నేను ఏ వృత్తిని ఎంచుకోవాలి? అలానే ఉద్యోగ ప్రపంచంలో విజయం సాధించాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరమన్న ప్రశ్న మరొకటి. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే ఈరోజు మనం నైపుణ్యాభివృద్ధి మరియు సరైన వృత్తి ఎంపిక అన్న అంశం గురించి మాట్లాడుకుందాం.

ప్రస్తుతం ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. కొత్త ఆవిష్కరణలు, కొత్త అవకాశాలు, కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ లేదా విద్యార్హత ఉంటే ఉద్యోగం పొందడం సాధ్యమయ్యేది. కానీ నేడు పరిస్థితులు మారాయి. విద్యార్హతతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు

నైపుణ్యాలు కూడా అవసరమవుతున్నాయి. అందుకే నేటి యువత కేవలం చదువులోనే కాకుండా తమ వ్యక్తిత్వాన్ని, ప్రతిభను, సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి.

దిగి తక తకత మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చదిరిన కాఫీ కొంత.

తమ్ముడు చిత్రం నుండి రమణ గోగుల స్వరపరిచి పాడిన పాట విన్నారు. రచన చంద్రబోస్ గారు. నైపుణ్యాలంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, మంచి కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సమయపాలన, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, జట్టుగా పనిచేసే గుణం వంటి అంశాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా తన ఆలోచనను స్పష్టంగా వ్యక్తపరచలేకపోతే లేదా ఇతరులతో కలిసి పనిచేయలేకపోతే అతని ప్రతిభ పూర్తిగా వెలుగులోకి రాలేదు. అందువల్ల విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధి కూడా చాలా అవసరం.

వాసు చిత్రం నుండి కృష్ణకుమార్ క్లింటన్ పాడిన పాట విన్నారు హారిస్ జయరాజ్ సంగీతంలో. యువవాణి యువజన కార్యక్రమం వింటున్నారు. మనం ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, సరైన వృత్తుల ఎంపిక గురించి మాట్లాడుకుంటున్నాం. నైపుణ్యాల అభివృద్ధితో పాటు సరైన వృత్తిని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఇతరులను చూసి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల లేదా సమాజంలో ఉన్న అభిప్రాయాల ప్రభావంతో ఒక వృత్తిని ఎంచుకుంటారు. కానీ ప్రతి వ్యక్తికి తనకంటూ ప్రత్యేకమైన ఆసక్తులు, బలాలు, సామర్థ్యాలు ఉంటాయి. అందువల్ల వృత్తి ఎంపికలో మనం ముందుగా ఏ రంగంపై ఆసక్తి ఉందో, మనం ఏ పనిని ఆనందంగా చేయగలమో, మన బలాలు ఏమిటో తెలుసుకోవాలి. ఉదాహరణకు, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవారు వ్యవసాయ శాస్త్రం, ఆహార సాంకేతికత, ఉద్యానవనం లేదా గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో రాణించవచ్చు. కంప్యూటర్లపై ఆసక్తి ఉన్నవారు సాఫ్ట్వేర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లేదా కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో అవకాశాలను వెతుక్కోవచ్చు. కాబట్టి ఇతరులు ఎంచుకున్న మార్గాన్ని అనుసరించడం కంటే మన సామర్థ్యాలకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో మంచిది.

హ్యాపీడేస్ చిత్రం నుండి రంజిత్ సునీత సారథి పాడిన పాట విన్నారు. రచన వనమాలి, సంగీతం మిక్కీ జే మేయర్. నేటి కాలంలో అనేక ఆన్లైన్ కోర్సులు, శిక్షణా కార్యక్రమాలు, ఇంటర్న్షిప్స్లు అందుబాటులో ఉన్నాయి. యువత వీటిని సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఒక డిగ్రీతో ముగిసిపోయేది కాదు, అది జీవితాంతం కొనసాగాల్సిన నిరంతర ప్రక్రియ.

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేటి యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాలను సృష్టించే దిశగా కూడా ఆలోచించాలి. వ్యవస్థాపకత లేదా ఆంటర్ప్రినర్షిప్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. నలుగురికి ఉపాధి కల్పించాలి. చిన్న ఆలోచన కూడా గొప్ప వ్యాపారంగా మారచ్చు. మన దేశంలో అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనతో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారు. ఇందుకు అవసరమైనవి సృజనాత్మకత, ధైర్యం, కష్టపడి పనిచేసే తత్వం మరియు నేర్చుకోవాలనే ఆసక్తి.

ప్రియమైన యువజనులారా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం నేర్చుకునే ప్రతి నైపుణ్యం, తీసుకునే ప్రతి నిర్ణయం, తలపెట్టే ప్రతి చిన్న ప్రయత్నం రేపటి విజయానికి పునాది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ సామర్థ్యాలను విశ్వసించండి. నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. మీ లక్ష్యాల వైపు ధైర్యంగా ముందుకు సాగండి.

జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, సుజాత మోహన్ ఆల్పించిన పాట విన్నారు. రచన శివగణేష్, ఏఎం రత్నం, స్వరపరిచిన వారు ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు చూడాలని ఉంది చిత్రం నుండి హరిహరన్ ఆల్పించిన పాట వింటారు. రచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన సిరివెన్నెల గీతం వింటారు. చిత్రం శివ.

0: jagada jagada ja jagada jagada jagada jagada ja.
1: సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హెలో బ్రదర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు. రచన భువన్ చంద్ర, సంగీతం రాజ్ కోటి.

సంధ్యారాగాలలో మనం చివరిగా వినబోయే పాట రుద్రవేణు చిత్రం నుండి ఇళయరాజ స్వరపరిచిన పాట వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సిరివెన్నెల.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. గాల్లో తేమ 82%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా 29.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గాల్లో తేమ 72%. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది. 1-2 వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. రేపు దక్షిణ ఆంధ్ర తీరంలో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయి. ఈ గాలుల వేగం క్రమేణా 65 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు దక్షిణ ఆంధ్ర తీరంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు, అంటే ఈ నెల 11వ తేదీ వరకు దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి ఇంకా ఒడిశా, గంగానది, దాని పరివాహక ప్రాంతం పశ్చిమ బెంగాల్ తీరం, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అలాగే మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి. ఈ గాలుల వేగం క్రమేణా 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి రాగల 5 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

ఇంతవరకు మీరు ఇడియట్ చిత్రం నుండి కౌసల్య పైన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: and India's long-standing contribution to United Nations peacekeeping efforts. Mr. Modi said her achievement is an inspiration to countless young Indians, especially the nation's daughters, who aspire to serve the country and humanity. Major Barak is currently serving with the UN peacekeeping mission in Lebanon as an engagement team commander and gender focal point. The India Meteorological Department has forecast widespread rainfall across the country for the next 2 to 3 days as southwest monsoon advances while heatwave conditions continue to persist in parts of north and central India. Central Arabian Sea, Maharashtra, Karnataka, Andhra Pradesh, parts of Telangana, southwest and north Bay of Bengal and northeastern states have favorable conditions for the advancement of monsoon during the next 2 to 3 days. Meanwhile, the Met Department has forecast heatwave conditions over Delhi, Punjab, Haryana, Chandigarh, West Rajasthan and coastal Andhra Pradesh for the next 4 days. In cricket, Afghanistan were 113 for 5 in their first innings at stumps on day 2 of the one-off test against India in New Chandigarh, trailing by 451 runs. Rehmat Singh remained unbeaten on 43 at the end of play. For India, debutant Manav Sutars picked up 3 wickets while fast bowler Prasidh Krishna claimed 2. Earlier in the day, India declared their first innings in a commanding 564 for 8. Captain Shubman Gill led the charge with 126, while KL Rahul struck 100. Indian wrestlers continued the impressive run at the Ulaanbaatar Open in Mongolia today, winning 2 gold and 2 bronze medals in the men's freestyle category. Deepak clinched the gold medal in the 61kg category, defeating Kazakhstan's Asil Aitikan 6-0 in the final. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్
5: అక్క. బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
5: మరైతే సరైన నంబర్
4: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు,
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర

0: ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
1: యోగాని ప్రతిరోజు సాధన చేయటం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుతాధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగ్గేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ,
2: చేనేత వర్గాల వారి మగ్గం ఉన్న వాళ్ళందరికి కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే విధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
0: భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన, ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి 1,00,000 మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, 1972లో నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి

ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిట్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్

తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గ్రిట్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సర్దుబాటయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యాం భారత్ ఇండోనేషియా దేశయోః సంయుక్తాయోగస్య ఉపవేశనం సంపన్నం. ద్వైపాక్షిక వార్తాయాం ఉభౌ పక్షౌ సామరిక సహభాగిత్వం సుదృఢీకరణాయ సహమతౌ అభవతాం. గృహమంత్రిణా అమిత్ షాహేన అంతారాష్ట్రీయ సీమాయాం విత్తీయ సంపతి వ్యవహారేషు సూక్ష్మ నిరీక్షణాయ ఆహూతం. CBSE అద్య మధ్యరాత్రౌ ద్వాదశీ కక్షాయాః పునర్మూల్యాంకనాయ ఆవేదనస్య వేవ ఫలకం సమాపయిష్యతి. రాష్ట్రీయ పురస్కార విజేత మలయాళం అభినేత సలీం కుమారః కొచ్చినగరే దివంగతః. ఆగామి ద్వి-త్రి దినేషు సంపూర్ణే దేశే వ్యాపక వృష్టి భవిష్యతి ఇతి IMD ఇత్యనేన పూర్వానుమానం ప్రకటితమస్తి. అపి చ భారతీయ మల్ల క్రీడకాః మంగోలియాయాః ఉలాన్ బటార్ ఓపెన్ క్రీడాయాం భారతస్య కృతే ద్వే స్వర్ణపదకే ద్వే కాంస్య పదకే చ విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. భారత్ ఇండోనేషియా దేశయోః సంయుక్తాయోగస్య ఉపవేశనం అద్య నవదిల్లీనగరే సంపన్నం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః తథా తస్య ఇండోనేషియా దేశీయః సమకక్షీయః సుగియోనో విత్తేశః చ ఉపవేశనస్యాస్య సహాధ్యక్షతాం కృతవంతౌ. సామాజిక మాధ్యమే ప్రకాశితే సందేశే డాక్టర్ జైశంకరః ఉక్తవాన్ యద్ విగతేషు వర్షేషు ఉభయో దేశయోః మధ్య వ్యాపక రణనీతిక సహభాగితా సుదృఢా అభవత్. తేనుక్తం యత్ రాజనైతిక రక్షా సురక్షా సాముద్రిక నౌవహన్ వాణిజ్య విత్తీయ ప్రౌద్యోగికీ స్వాస్థ్య ఔషధ నిర్మాణ ఉర్వరక్ మహత్వపూర్ణ ఖనిజ క్షేత్రేషు తథా పర్యటన శిక్షణ ఏవం సాంస్కృతిక సహయోగాదిషు విషయేషు మహత్వపూర్ణ చర్చా అభవత్. ఉభౌ నేతారౌ క్షేత్రీయ ఘటనాక్రమాన్ బహుపక్షీయ సమన్వయస్య సంవర్ధనం తథా భారతాసియాన్ సంబంధానాం సుదృఢీకరణే అపి స్వవిచారాణాం ఆదాన ప్రదానం అకురుతాం. ఇతః పూర్వం ఉద్ఘాటన భాషణే డాక్టర్ జయశంకర అవదత్ యత్ ఉభయో దేశయోః మధ్యే సంయుక్తాయోగస్య ఉపవేశనమిదం చతుర్వర్షానంతరం ఆయోజితం అస్తి. ఏతత్ స్వీకరణీయం యత్ అస్మిన్ సమయే ద్విపక్షీయ సంబంధేషు మహత్వపూర్ణా ప్రగతిః అభవత్. తేనగ్రే ఉక్తం యత్ గతవర్షే భారత్ ఇండోనేషియా దేశౌ ఉభౌ రాజనైక సంబంధానాం స్థాపనాయాః పంచసప్తతివర్షాణాం పూర్తేః ఉత్సవం సమ్యక్ ఆచరితవంతౌ. గృహమంత్రి అమిత్ షాహ అంతరాష్ట్రీయ సీమాసు విత్తీయ వ్యవహారాణాం భవన నిర్మాణస్య తథా సంపత్తీనాం చ క్రయణస్య విక్రయణస్య చ విషయే కఠోర పర్యవేక్షణస్య పాలనం ఆహూతవాన్. ఏషః నిర్దేశః తేన BSF త్రిపురా సీమా ముఖ్యాలయే పూర్వోత్తర రాజ్యస్య సీమవర్తి క్షేత్రాణాం సంబంధే ఆయోజితాయాం సభాయాం ప్రదత్తః. గృహమంత్రి గత పంచవర్షాణాం భూమిలేఖానాం పరీక్షణం కారయితుమపి నిర్దిష్టవాన్. శీర్షాః ఉక్తవాన్ యత్ సీమవర్తి జనపదేషు విత్తీయానుశాసనస్య సునిశ్చితీకరణం రాజ్యసర్వకారాణాం దాయిత్వమపి అస్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వ్యక్తిత్వం, వికాసం, ప్రేరణ ఈ అంశాలతో పాటు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని శ్రీమతి వంకాయల శృతి సార్ని ఆకాశవాణితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

సాయం సమీరం వింటున్నారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఫిట్నెస్ మంత్రాలో భాగంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం గురించి మాట్లాడుకుందాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రోగనిరోధక శక్తి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన శరీరంలోకి ప్రవేశించే వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు ఇతర వ్యాధికారక క్రిములను ఎదుర్కొనే సామర్థ్యాన్ని రోగనిరోధక శక్తి అంటారు. ఈ శక్తిని పెంచుకోవడానికి మనం కొన్ని మంచి అలవాట్లను పాటించడం ఎంతో అవసరం. అందులో మొదటిగా ఆహారపు అలవాట్లు. మన ఆహారపు అలవాట్లు నేరుగా రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, బత్తాయి, ఉసిరి వంటి పళ్ళు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అలానే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు శరీర కణాల నిర్మాణానికి మరియు మరమ్మత్తులకు తోడ్పడతాయి. అలాగే రోజు తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. రెండవ అంశం ఏమిటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా ఉండి రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు కనీసం అరగంట నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం చాలా మంచిది.

అంత నిద్ర కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది. నేటి కాలంలో చాలామంది రాత్రి వేళలు ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు లేదా ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సరైన విశ్రాంతి లేకపోతే శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే సమయానికి నిద్రపోవడం మరియు సమయానికి మేలుకోవడం మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం.

అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చివరిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన మందులు లేదా ప్రత్యేక ఆహారాలు అవసరం లేదు. సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, తగినంత నిద్ర, పరిశుభ్రత మరియు సానుకూల ఆలోచనలు ఉంటే రోగ నిరోధక శక్తి సహజంగానే మెరుగుపడుతుంది. ఫిట్నెస్ మంత్రా విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

నరసింహ చిత్రం నుండి శ్రీరామ్ పాడిన పాట విన్నారు. రచన ఏఎం రత్నం, శివగణేష్. సంగీతం ఏఆర్ రెహమాన్. సాయం సమీరం వింటున్నారు. ఇప్పుడు మనం సాయం సమీరంలో వికాసం శీర్షికన ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పిఎం సేతు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యువతను భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం సేతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థలు అంటే ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించేందుకు కొత్త కోర్సులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు మరియు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. పిఎం సేతు పథకంలో ముఖ్య లక్ష్యాలలో ఒకటి యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడం. ఇందుకోసం పరిశ్రమలు మరియు ఐటీఐల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ అప్రెంటిస్షిప్లు మరియు పరిశ్రమ ఆధారిత శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువుతున్నప్పుడే ప్రాక్టికల్ అనుభవాన్ని పొందే అవకాశం లభిస్తుంది. అలాగే కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు, గ్రామీణ ప్రాంతాల యువత మరియు వెనుకబడిన వర్గాలకు కూడా సమాన అవకాశాలు కల్పించబడతాయి. శిక్షణ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఆధునిక సాంకేతిక శిక్షణ అందించనున్నారు. ఇప్పటి వరకు మీరు వికాసం శీర్షికన ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ గురించి విన్నారు.

రెడీ చిత్రం నుండి కున్నాల్, శ్రేయా ఘోషల్ జంటగా పాడిన పాట విన్నారు. సాయం సమీరం వింటున్నారు. ప్రేరణ. ఈరోజు మనం ప్రేరణలో ఒక అసాధారణ యువతి గురించి తెలుసుకుందాం. ఆమె కథ మనకు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని చెబుతుంది. పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన ఆమె చేతులతో నైపుణ్యంగా ప్రదర్శించే ఒక క్రీడలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మరెవరో కాదు, అర్జున్ అవార్డు గ్రహీత శీతల్ దేవి. సాధారణంగా ఆమె ఉన్న పరిస్థితిలో చాలామంది జీవితంపై నిరాశ చెందుతారు, మా వల్ల కాదు అని విడిచిపెట్టేస్తారు. కానీ శీతల్ మాత్రం తన పరిమితులను బలాలుగా మార్చుకున్నారు. ఆమె విలువిద్యను ఎంచుకున్నారు. చేతులు లేకపోవడంతో కాళ్ళు, భుజాలు మరియు శరీర సమతుల్యతను ఉపయోగించి విల్లు ఎక్కిపెట్టి బాణాలు సంధించడం నేర్చుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత

అరుదైన నైపుణ్యాలలో ఒకటి. కఠినమైన సాధన, అపారమైన ఆత్మవిశ్వాసంతో ఆమె అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఇటీవల ఆమె ప్రపంచ పారా విలువిద్య ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి చేతులు లేని తొలి మహిళా ప్రపంచ ఛాంపియన్గా చరిత్ర సృష్టించారు. మరో విశేషం ఏమిటంటే, శీతల్దేవి కేవలం పారా క్రీడల్లోనే కాకుండా సాధారణ ఆచలతో కలిసి అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కూడా పొందారు. ఇది భారత క్రీడా చరిత్రలో ఒక అరుదైన గంత. శీతల్దేవి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో మనకు ఏమి లేదన్నది కాదు, మన దగ్గర ఉన్నదాన్ని ఎంత సామర్థ్యంగా ఉపయోగించుకుంటున్నామన్నదే ముఖ్యం. శారీరక పరిమితులున్నా మనసుకు పరిమితులుండవు. కలలు కనడానికి, వాటిని సాధించడానికి ధైర్యం ఉంటే విజయం మన వెంట నిలుస్తుంది. అందుకే శీతల్దేవి నేటి యువతకు ఒక ఆదర్శం, ఒక ప్రేరణ, ఒక జీవిత సందేశం.

సాయం సమీరంలో ఇప్పుడు వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మనం ఎల్లప్పుడూ మార్చలేకపోవచ్చు, కానీ వాటిని చూసే మన దృక్పథాన్ని మాత్రం మార్చగలం. అదే సానుకూల ఆలోచన శక్తి. ఇదే ఈనాటి వ్యక్తిత్వంలో మన అంశం. సానుకూలంగా ఆలోచించడం అంటే సమస్యలను పట్టించుకోకుండా ఉండడం కాదు, సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలను వెతకడం. ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు

వేరువేరుగా చూడవచ్చు. ఒకరు కష్టాలను చూసి నిరాశ చెందితే మరొకరు వాటిని అవకాశాలుగా భావించి ముందుకు సాగుతారు. మన ఆలోచనలు మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి, భావోద్వేగాలు మన చర్యలను ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు మంచి ఫలితాలకు దారితీస్తుంది. ప్రతి ఉదయం ఈరోజు నాకు మంచి జరుగుతుంది అనే చిన్న ఆలోచన కూడా మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. సానుకూల ఆలోచనలు ఉన్నవారు అపజయాన్ని కూడా పాఠాలుగా స్వీకరిస్తారు. వారు నేను ఓడిపోయాను అని కాకుండా నేను కొత్తగా నేర్చుకున్నాను అని భావిస్తారు. ఈ దృక్పథమే వారిని విజయానికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు మంచి విషయాలపై దృష్టి పెట్టాలి, మనలోని సామర్థ్యాన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. సానుకూల ఆలోచనలు అలవాట్లు చేసుకుంటే జీవితంలో ఆనందం, ఆత్మవిశ్వాసం మరియు విజయం మీ సొంతమవుతుంది.

0: ట్యాగోర్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని శ్రీమతి వంకల శృతి సారిని ఆకాశవాణితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటారు.
1: నమస్కారం, నా పేరు వంకాయల శృతి సారిణి. ముందుగా ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. కంగ్రాచులేటింగ్ ఆల్ ఇండియా రేడియో హోల్ ఫ్రెటర్నిటీ. అ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ టిల్ నౌ. ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాశవాణితో నాకు అనుబంధం ఉన్నది అనడం కన్నా నాకు మరో ఇల్లు. ఎందుకంటే 3 తరాల నుంచి నేను ఆకాశవాణిలో మాకున్న అనుబంధం, మా కుటుంబానికి ఉన్న అనుబంధం వర్ణించలేనిది, మాటల్లో చెప్పలేను. అంత మాకు అంత అటాచ్డ్ వీఆర్ విత్ ఆల్ ఇండియా రేడియో. మా తాతగారు శ్రీ వంకాయల నరసింహం గారు, తరువాత మా నాన్నగారు శ్రీ వంకాయల వెంకటరమణ మూర్తి గారు నిలయ విద్వాంసులుగా ఆకాశవాణిలో ఉండేవారు. తర్వాత మా అమ్మగారు శ్రీమతి వంకాయల మీనాకుమారి గారు, అలాగే నేను బి హై గ్రేడ్ కర్ణాటిక్ వోకలిస్ట్గా, అలాగే ఏ గ్రేడ్ డివోషనల్ వోకలిస్ట్గా, మా తమ్ముడు మృదంగం ఆర్టిస్ట్గా శ్రీ వంకాయల అనిల్ శ్రీ సుధాకృష్ణ. ఇలాగ చెప్పుకుంటూ పోతే మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఆకాశవాణితో. నిజంగా ఐఎమ్ టుడే వెరీ ఎమోషనల్ టాకింగ్ అబౌట్ ఆకాశవాణి. మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారనమాట, నేను మీతో కన్నా ఆకాశవాణితోటే ఎక్కువ నాకు అనుబంధం ఉంది, ఎక్కువ నేను వాళ్లతోనే గడిపాను, అదే నాకు కుటుంబం అని. నిజంగా నాన్నగారికే కాదు, మాకు కూడా ఆకాశవాణి అంటే ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. ఎందుకంటే మాకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము 3 తరాల నుంచి ఆకాశవాణిలో ఉన్నాము. ఒక యువవాణి ఆర్టిస్ట్గా నేను మొదలయ్యాను, ఈరోజు నేను గ్రేడెడ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను ఆల్ ఇండియా రేడియోలో నేను పాడుతున్నాను. నాలాగే ఎంతోమంది ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసి ఎంతో మోటివేటెడ్గా మేము కూడా పాడగలం, మేము కూడా సాధించగలం అని ఎంతో ప్రోత్సాహంగా అక్కడ స్టాఫ్ వాళ్ళు, అక్కడ నాతో పాటు మా నాన్నగారితో పాటు పనిచేసే తోటి కొలీగ్స్ అందరూ కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు, ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. అందుకేనేమో మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మేము ఉన్నాం, ఆల్ ఇండియా రేడియోలోనే కాకుండా బయట కూడా. ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో నిజంగా మళ్ళీ చెప్పాలంటే మా ఇల్లు. నాకు పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నీ

0: నాకు ఒక ఫ్యామిలీ మీ అంతా.
1: నా భర్త ప్రొఫెసర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ ఎన్నో టాక్స్ రేడియోలో ఇచ్చారు. అలాగే మా మామగారు ప్రొఫెసర్ డాక్టర్ చల్లా రామకృష్ణ గారు.
0: ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ ఇయర్స్, ఇలాగే ముందుకు వెళ్ళాలి, ఎంతో సక్సెస్ఫుల్ జర్నీ చూడాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
1: చివరిగా మరొక విషయం చెప్పాలనుకున్నాను, మాలాంటి ఆర్టిస్ట్ని ఇంకా ప్రోత్సహించాలి ఆకాశవాణి, విశాఖపట్నం ముఖ్యంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ ఆకాశవాణి. ఎందుకంటే ఇది ఒక అవకాశం, ఇది ఒక ఎంతో ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని శ్రీమతి వంకాల శృతిసార్ని ఆకాశవాణితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:10 కావస్తుంది. ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 7:15 పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా పంటల్లో వివిధ రసాయనరహిత సమగ్ర సస్యరక్షణకు మన ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు, వసతులు అన్న అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శర్త గారి ప్రసంగాన్ని వింటారు. 7:45 మరియు 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి.

10 గంటలకు రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఆ కార్యక్రమంలో కర్ణాటక వయలిన్ వాదన విద్వాన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం విద్వాన్ డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి, ఘటం విద్వాన్ శ్రీ ఎం హరిబాబు, సహకార వయలిన్ శ్రీ పంతుల సాకేత్, తాళం శ్రీ పి ప్రసాద్. ఇవాళ ప్రసారమైన కార్యక్రమాలు విన్నారు. రేపటి ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం నవభారతదేశాన్ని నిర్మిద్దాం బృందగానం వింటారు. రచన శ్రీ బిపి చారి, సంగీతం శ్రీ కెఎస్ ప్రకాష్ రావు. ఆరు గంటల 10 నిమిషాలకు భక్తిరంజన్ కార్యక్రమంలో సదాశివాష్టకం వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన, 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు, వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన మొలక శాతం అవగాహన అన్న అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన వరల్డ్ ఓషన్స్ డే గురించి తెలుసుకుంటారు. అలానే సాహితీవేత్త దాసరి రంగాచార్య గారి వర్ధంతి సందర్భంగా వారి జీవితంలో కొన్ని విశేషాల గురించి తెలుసుకుంటారు. అదే కార్యక్రమంలో డాక్టర్ ఎన్ వేణుగోపాల్ గారి రేడియో ప్రసారాల పరిణామం, చారిత్రక సాంకేతిక సృజనాత్మక నేపథ్యం పుస్తకంపై సమీక్ష వింటారు. సమీక్ష

0: ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ శైలజా కుర్రా గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు.
1: రైతు సేవలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్ష. నా పేరు శైలజ. నేను అనకాపల్లి జిల్లా హరిపురం గ్రామంలో ఉన్నటువంటి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో అనుబంధం దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉంది. దీంట్లో రైతులకి సమయానుకూలంగా సలహాలు అందిస్తూ కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం పూట ప్రసారమయ్యే పొలం పనుల కార్యక్రమం ద్వారా సమయానుకూలంగా చేసే వ్యవసాయ పనులే కాకుండా వాతావరణ వివరాలు, అలాగే ఎరువుల లభ్యత, మార్కెట్ విషయాలు అందిస్తూ రైతుల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. అలాగే సాయంత్ర పూట ప్రసారమయ్యే పల్లెసీమల కార్యక్రమంలో వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన నిపుణుల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా రైతుల విజయగాథలను ప్రసారం చేస్తూ ఎంతో మంది రైతులకు, అలాగే యువతకి స్ఫూర్తిని కలగజేస్తున్నారు. వీటితో పాటుగా క్రిటికల్ అంటే కీలక సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యవసాయంలో రాబోయే పురుగులు తెగుళ్ళు ఎట్లా ఉంటున్నాయి, వాటిని ఎట్లా అరికట్టుకోవాలి, అట్లాంటి విషయాలన్నీ తెలియజేస్తూ రైతుల ఆదాయం పెరగడంలో బాగా తోడ్పడుతున్న ఆకాశవాణి రైతుల్ని శాస్త్రవేత్తలకి అనుసంధానం చేస్తూ రైతుల సందేహాలను తీరుస్తూ వాళ్ళ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. సో వీరికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇట్లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తూ రైతాంగానికి మరింత చేరువ కావాలని ఆశిస్తూ మరొక్కసారి శుభాభినందనలు.
0: ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన శాస్త్రవేత్త డాక్టర్ శైలజా కుర్రా గారు ఆకాశవాణితో వారుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇప్పుడు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సర్తా గారి ప్రసంగాన్ని వింటారు.
2: ఈరోజు రైతులు పంటలలో వివిధ రసాయన రహిత సమగ్ర సస్య రక్షణకు మన ప్రాంతంలో ఉన్న వసతులు, అవకాశాల గురించి తెలుసుకోవలసిందిగా కోరుతున్నాను. ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ కాలంలో సుమారు 390,000 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ మరియు అపరాలు వంటి వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఉత్పాదకత పెంచుకోవడానికి రైతులు మంచి రకాలను ఎంచుకొని సరైన సేద్య పద్ధతులను పాటించాలి. వీటితో పాటు ఈ పంటలను ఆశించు పురుగులు తెగుళ్లపై అవగాహన పెంచుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించాలి. అప్పుడే రైతులు వివిధ పంటలలో అధిక దిగుబడి సాధించగలరు. సమగ్ర సస్యరక్షణలో మరియు ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న సేంద్రీయ వ్యవసాయంలో రసాయనరహిత పురుగు మరియు తెగుళ్ల నివారణ చర్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కనుక రైతులు పంటలలో వివిధ రసాయనరహిత సమగ్ర సస్యరక్షణకు మన ప్రాంతంలో ఉన్న వసతులు, అవకాశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. మొదటిగా పంట అవశేషాల యాజమాన్యం. రైతులు ఖరీఫ్ మరియు రబీ కాలంలో పండించిన పంటల అవశేషాలను పొలంలోనే వదిలేస్తున్నారు. దీని వలన పురుగులు కోశస్థ దశలు మరియు తెగుళ్లు కలిగించే శిలీంధ్రాలు వాటిలో ఆశ్రయం పొంది తదుపరి పంటకు నష్టం కలుగజేస్తాయి. కాబట్టి ఈ పంటల అవశేషాలను రోటోవేటర్ సహాయంతో ముక్కలుగా చేసి భూమిలో కలియదుండడం వలన పురుగుల యొక్క కోశస దశలు మరియు తెగుళ్లు కలిగించే శిలీంధ్రాలు నాశనం చేయవచ్చు. మరియు ఈ పంటకు వేసిన పోషకాలు తిరిగి నేలలోనే కలిసి నేల సారం కూడా పెంచవచ్చు. తదుపరి ముఖ్యమైనది వేసవి దుక్కులు. చీడపీడలను నివారించడంలో, పంటల సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతులు, ఇతర సంక్లిష్ట పద్ధతులు కన్నా భౌతిక పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, సాగు పద్ధతుల్లో మార్పులు అనేవి తప్పక అనుసరించాల్సినవి. వేసవి పంట కోసిన తర్వాత తొలకరి వానలు కురిసే వరకు భూమి ఖాళీగా ఉంటుంది. సుమారు 2-3 నెలలు ఎటువంటి వ్యవసాయ పనులు చేయకపోవడం వలన భూమి గట్టిపడుతుంది. ఈ సమయంలో గత పంటలను ఆశించిన అనేక రకాల పురుగులు వాటి నిద్రావస్థ దశలు నేల, చెత్త, చెదారం, కొయ్య కాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు భూమి లోపల పొరల్లో ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంధ్ర బీజాలు భూమిలో నిలవుంటాయి. వేసవి దుక్కులతో నిద్రావస్థ దశలో ఉన్న చీడ పురుగులు కోశాలు, గుడ్లు, లార్వాలు బయటపడతాయి. వాటిని పక్షులు, కొంగలు, ఇతర

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి స్వాగతం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో మనం ముందుగా 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన

పక్షులు తిని నాశనం చేస్తాయి. లోతుగా దున్నడం వలన భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు మట్టితో పాటు నేలపైకి వస్తాయి. బయట అధిక ఉష్ణోగ్రతలకు అవి చనిపోతాయి. ఇలా వేసవి దుక్కులతో రాబోయే పంటలను ఆశించే చీడపీడలకు చెక్ పెట్టవచ్చు. ముందస్తు చర్యగా వేసవి దుక్కులు చేసుకుంటే రాబోయే సాగు కాలంలో వివిధ చీడపీడలు, కలుపు ఉధృతి నష్టపరిమితి స్థాయిలోపే ఉండి ఉధృతి మరింత పెరగకుండా చేయవచ్చు. తద్వారా రసాయన పురుగు మందుల పిచికారీ ఖర్చు తగ్గించడమే కాక వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో వేసవిలో కూడా సాధారణంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షము దుక్కులకు ఎంతో అనుకూలం. దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి, లేకపోతే నేల కోతకు గురవుతుంది, సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. అడ్డంగా దున్నుకుంటే భూమిలోని తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వేసవి లోతు దుక్కుల వలన భూమిలో లోతైన పొరల నుండి నీరు ఆవిరైపోకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. ఆఖరి దుక్కులు వేపపిండి కల్పుట. వేపపిండి అనేది నేలలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది. నేల స్వరూపంలో మార్పు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నేలలో చౌడు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు నేల తేమ నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. వేపపిండి వేసుకుంటే నేలలో వానపాముల వ్యాప్తి కూడా మెరుగవుతుంది. నేలలో చీడపీడల అవశేషాలు, హానికర సూక్ష్మజీవుల్ని అరకడుతుంది. సంవత్సరం మొదట్లో కేవలం ఒక్కసారి ఆఖరి దుక్కులో 50 నుంచి 100 కేజీలు ఎకరానికి వేసి కలియ దున్నుకుంటే సరిపోతుంది. ఇక ఒక సంవత్సరం పాటు మొక్కలకు వచ్చే కుళ్ళు తెగుళ్ళు, నూలు పురుగుల్ని అదుపు చేసుకోవచ్చు. వేపగింజల కషాయం తయారీ. వేపగింజల కషాయం వ్యవసాయదారులు సస్యరక్షణలో బాగా ఉపయోగపడే ద్రవ్య పదార్థం. దీనిని క్రిమినాశకులైన రసాయన మందులకు ప్రత్యామ్నాయంగా రైతులు వాడుకోవచ్చు. వేసవిలో రైతులు వేపగింజలను సేకరించి వాటిని నీడలో ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. 5% వేపగింజల కషాయంలో గల 100 లీటర్ల ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటంటే, బాగా ఎండిన వేపగింజ విత్తనాలు 5 కేజీలు, నీరు 100 లీటర్లు, సబ్బుపొడి 200 గ్రాములు, వడపోత కోసం 1 పలచని గుడ్డ. అవసరమైన 5 కేజీల వేపగింజల విత్తనాలను మనం సేకరించుకోవాలి. ఈ విత్తనాలను నూరి పొడి చేసుకోవాలి. 20 లీటర్ల నీటిలో 1 రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే కర్రపుల్లలతో ద్రావణాన్ని పాల తెలుపు రంగు వచ్చే వరకు బాగా కలిగి తిప్పాలి. పలుచిన గుడ్డ సంచిలో వడపోసి 100 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1% సబ్బు పొడిని, అంటే 200 గ్రాముల సబ్బు పొడిని ఇందులో కలుపుకోవాలి. ద్రావణాన్ని బాగా కలిపి వినియోగించుకోవాలి. గమనించదగ్గ విషయాలు ఏంటంటే, వేపకాయలను కాసే కాలంలోనే సేకరించి నీడలో గాలికి ఆరపెట్టాలి. 8 నెలల కన్నా ఎక్కువ సమయం నిలవున్న విత్తనాలను ఉపయోగించరాదు. ఈ వయసు కన్నా ఎక్కువ దాచుంచిన విత్తనాలు ద్రావణం తయారీకి పనికిరావు. ఎల్లప్పుడూ తాజాగా తయారు చేసిన వేపగింజల కషాయ ద్రావణాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. మంచి ఫలితాలు రావాలంటే ద్రావణాన్ని సాయంత్రం 3 తర్వాత మాత్రమే పిచికారీ చేసుకోవాలి. రైతు స్థాయిలో ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువులో ఎలా వృద్ధి చేయాలో తెలుసుకుందాం. 90 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువును తీసుకొని దీనికి 10 కిలోల వేపపిండిని కలపాలి. దీన్ని నీడన ఉన్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పోసుకోవాలి. దీనిపై 1 నుండి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని పొరలుగా జల్లుకోవాలి. దీనిపై 1 కేజీ బెల్లాన్ని కలిపిన నీటిని జల్లుకోవాలి. బెడ్ తేమగా ఉండే విధంగా నీరు చిలకరిస్తూ ఉండాలి. తేమ ఆవిరైపోకుండా దీనిపై గోని పట్టాలు కప్పి ఉంచాలి. రోజు నీరు చిలకరిస్తుండగా 7 నుంచి 10 రోజుల్లో ట్రైకోడర్మా శిలీంద్రం ఎరువు రూపంలో మొత్తంగా తయారవుతుంది. గోని పట్టాలను పైకి తీసినప్పుడు పశువుల ఎరువులపై తెల్లటి బూజు ఆక్రమించి ఉండడం మనం గమనించవచ్చు. ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. ఇక రైతులు సామూహిక మంటలను కూడా చేపట్టవచ్చు. తొలకరి వర్షాలు పడిన వెంటనే రైతులు రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య సామూహిక మంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ మంటలకు వివిధ పంటలను నష్టపరిచే రెక్కల పురుగులు మరియు పెంకు పురుగులు ఆకర్షితమై చనిపోతాయి. అతి ముఖ్యమైనది తట్టుకునే రకాల

ఎంపిక. పురుగులు మరియు తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకొని వాటి విత్తనాలను నమ్మకమైన దుకాణాల నుండి లేదా వ్యవసాయ అధికారి వద్ద నుండి కానీ లేదా వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుండి కానీ సేకరించుకోవాలి. ఉదాహరణకు వరిలో శ్రీకాకుళం సన్నాలు ఉల్లికోడ్ని తట్టుకుంటుంది, అదేవిధంగా వసుంధర ఉల్లికోడ్ని తట్టుకుంటుంది, సోనామసూరి అగ్గి తెగులను తట్టుకుంటుంది, విజేత దోమ మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది, శ్రీధృతి ఇది కూడా దోమ మరియు అగ్గి తెగులను తట్టుకుంటుంది, పుష్యమి రకం ఆకు ఎండు తెగులని కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా పెసల్లో ఎల్జీజీ 407, ఎల్జీజీ 460, టీఎం 96-2, ఐపీఎం 2-14 పల్లాకు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా మినుముల్లో ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, టీ9, PU31, టీబీజీ 104, జీబీజీ 1 ఈ రకాలు కూడా పల్లాకు తెగులను తట్టుకుంటాయి. అదేవిధంగా నువ్వుల్లో YLM-17 మరియు YLM-66 వేరు మరియు కాండం కొల్లు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. వేరుశనగలో ధరణి మరియు K9 రకాలు వెర్రి తెగులను తట్టుకుంటుంది. ఇదే విధంగా రైతులు తమ వేసుకునే ఇతర పంటలలో కూడా వాటిని ఆశించే ముఖ్యమైన పురుగు లేదా తెగులను తట్టుకునే వంగడాన్ని ఎంపిక చేసుకోవాలి. రైతులు తప్పక పాటించవలసిన ఇంకొక చర్య విత్తన శుద్ధి. విత్తన ఎంపికలో తీసుకునే జాగ్రత్తలు, విత్తనం నాటే ముందు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యల్లో ముఖ్యమైనది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం నిల్వ చేసే సమయంలో వాటిలో చేరిన శిలీంధ్రాలు ఇతర క్రిములు నశిస్తాయి. విత్తనాలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. ఈ సమయంలో వాటిని చీడపీడలు, బ్యాక్టీరియా సహా ఇతర శిలీంధ్రాలు ఆశించే అవకాశం ఉంటుంది. నేలలో ఉండే ఇతర సూక్ష్మజీవులు సైతం వాటికి చేరకుండా ఉంటాయి. దీనివల్ల మొలక శాతం పెరుగుతుంది. చిరు మొక్కలను తినే పురుగులు నుంచి కూడా రక్షణ లభిస్తుంది. దీంతో మొలకలు చనిపోయే శాతం తగ్గిపోయి మళ్ళీ అందులో విత్తనాలు నాటుకోవలసిన అవసరం ఉండకపోవడంతో ఒక రీతిలో మొలకలు పెరిగినట్టు అవుతుంది. పలు రకాల తెగుళ్ళు బారిని పడకుండా కూడా విత్తన శుద్ధి చర్యలు ఉపయోగపడతాయి. ఇక పరాన్న జీవులను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించడం ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ప్రతి పురుగు జీవిత చరిత్రలో గుడ్డు దశ, గొంగలు పురుగు దశ, కోశస్థ దశ మరియు రెక్కల పురుగు దశ ఉంటుంది. సహజ సిద్ధంగా ప్రతి దశకి శత్రు పురుగులు ఉంటాయి. చీడ పురుగు యొక్క గుడ్లపై పరాన్న జీవులు దాడి చేసి వాటి నుండి గొంగలు పురుగు దశ బయటికి రాకుండా చేస్తాయి. వీటిని గుడ్డు పరాన్న జీవులుగా వ్యవహరిస్తాం. గుడ్డు దశను నశింపచేసే పరాన్నజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రమా గుడ్డు పరాన్నజీవి. ఇది వివిధ రకాల పంటలలో పలు రకాల పురుగులపై గుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది. ట్రైకోకార్డులుగా వ్యవహరింపబడే పరాన్నజీవులు ఆశించిన గుడ్డు కార్డులను రైతు సోదరులు పంటు పొలాల్లో ఒక ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్టయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వరిలో చీడ పురుగుల నివారణకు ఎకరాకు 40,000 ట్రైకోగ్రమా గ్రుడ్లు కావాలి. ఒక్కొక్క ట్రైకో కార్డుపై 20,000 గ్రుడ్లు ఉంటాయి. అంటే రెండు ట్రైకో కార్డులను 16 చిన్న ముక్కలుగా చేసుకొని ఆకులు అడుగు భాగాన ఎండ ప్రత్యక్షంగా పడకుండా స్టాప్లర్తో పిన్నింగ్ చేయాలి. ఈ విధంగా అమర్చిన 2-3 రోజుల్లో ట్రైకో కార్డుల్లోని ఉన్న గుడ్ల నుండి ట్రైకోగ్రమా పరాన్నజీవులు బయటికి వస్తాయి. ఇవి పైరుకు హాని కలిగించే పురుగుల గ్రుడ్లను వెతికి వాటి నుండి రసం పీల్చి వాటిని చంపివేస్తాయి. ఈ విధంగా ట్రైకోగ్రమా కార్డులను వారం 10 రోజుల వ్యవధిలో 3-6 సార్లు పొలంలో వరి నాటిన 30-60 రోజుల మధ్య కాలంలో పొలంలో అమర్చినట్టయితే కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగు నుంచి పూర్తిగా నివారణ జరుగుతుంది. వరిలో కాండం తొలచు పురుగు నివారణకు ట్రైకోగ్రమా జపానికం, ఆకుముడత పురుగు నివారణకు ట్రైకోగ్రమా కిలోనిస్ను ఉపయోగించుకోవాలి. మొక్కజొన్న పంటను ఆశించు కాండం తొలచు పురుగు నివారణకు ట్రైకోగ్రమా కార్డులను విత్తిన 15 రోజుల నుండి ఎకరం పొలంలో 40,000 పరాన్నజీవి గుడ్లను వారం 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్టినట్టయితే కాండం తొలచు పురుగును నివారించవచ్చు.
మొక్కజొన్నను ఇటీవల ఆశించిన కత్తెర పురుగు నివారణకు ట్రైకోగ్రామా

0: ట్రీటియోసం పరాన జీవిని ఎకరానికి 50,000 గ్రుడ్లను మొక్కజొన్న విత్తిన 15 రోజుల నుండి 2 సార్లు 15 రోజుల వ్యవధిలో వదలాలి. చెరుకు పంటలో పీకపురుగు, కాండం తొలుచు పురుగుల నివారణకు కూడా ట్రైకోగ్రామా ఖిలోనిస్ పరాన్నజీవి సమర్థవంతంగా పనిచేస్తుంది. చెరుకు నాటిన 4 రోజుల నుండి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 6 నుంచి 8 సార్లు ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా ఖిలోనిస్ పరాన్నజీవులను వదులుకోవాలి. చెరుకు పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు చెరుకు నాటిన 120 రోజుల తర్వాత 2 నుంచి 3 సార్లు ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా ఖిలోనిస్ పరాన్నజీవులను 1 వారం నుంచి 10 రోజుల వ్యవధిలో వదులుకోవాలి. ఇక బ్యాక్టీరియాని ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించడం ఎలా తెలుసుకుందాం. చీడ పురుగు బ్యాక్టీరియాని నోటి ద్వారా తీసుకున్నప్పుడు మాత్రమే రోగానికి గురవుతుంది. బ్యాక్టీరియా చీడ పురుగు శరీరంలోనికి ప్రవేశించినప్పటి నుండి 7 గంటలలోపు రోగ లక్షణాలు కనబడతాయి. పురుగు పక్షవాతానికి గురవుతుంది. శరీరం మొత్తం మెత్తగా మారి ఎండిపోతుంది. బాసిల్లస్ థురింజెన్సిస్, దీన్ని సాధారణంగా బీటీ అని పిలుస్తూ ఉంటారు. ఈ బ్యాక్టీరియా మందు ద్రవ రూపంలోనూ పొడి రూపంలోనూ దొరుకుతుంది. ఇది మార్కెట్లో డైపెల్, బయోలెబ్, బయోటిప్, యాగ్రి, హాల్ట్, బయోఆర్మ్స్, డెల్ఫిస్ అనే వివిధ పేర్లతో లభ్యమవుతుంది. వీటిని ఎకరాకు 400 గ్రాములు లేదా 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 2-3 సార్లు సాయంత్రపు వేళలో పిచికారీ చేస్తే చీడ పురుగులు వ్యాధికి గురై చనిపోతాయి. ప్రత్తి, కంది, శనగ, కూరగాయల మీద వచ్చే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కత్తెర పురుగులు వీటి వాడకం ద్వారా నివారించుకోవచ్చు. మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు కూడా బీటీని వినియోగించి నియంత్రించవచ్చు. ఇక శిలీంధ్రాలను వినియోగించి చీడ పురుగులను నియంత్రించుట. శిలీంధ్రాలు పురుగు శరీరంపై దాడి చేసి లోపలికి ప్రవేశిస్తాయి. శిలీంధ్రపు రకాన్ని బట్టి పురుగు శరీరంపై తెలుపు, నలుపు లేదా ఆకుపచ్చని రంగులో బూజు పదార్థం ఏర్పడుతుంది. ఈ శిలీంధ్రపు బూజు పురుగు శరీరం లోపల నుండి బయటికి ఏర్పడుతుంది. దీనివలన పురుగు శరీరం గట్టిగా మారుతుంది. శిలీంధ్రాల్లోని ఫంగస్ వ్యాధి కలుగజేసే మందుల్ని కొన్ని పొడి రూపంలో లభ్యమవుతున్నాయి. మెటారైజమ్ ఎనైసోప్లియాను వినియోగించి వేరుశెనగ, చెరుకు వంటి పంటలను ఆశించే వేరుపురుగు, కొబ్బరిను ఆశించి ముక్కు పురుగును నివారించుకోవచ్చు. అంతేకాకుండా వివిధ పంటలను ఆశించే చెదలను కూడా జీవకీటక నాశనలకి ఇది ఉత్తమ సాధనం. ఇప్పటి వరకు చెప్పుకున్న వివిధ మందులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో లభ్యమవుతాయి. ట్రైకోకార్డులు, బ్యాక్టీరియా సంబంధిత మందులు, శిలీంధ్రాలు వంటివి మనకి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో లభ్యమవుతాయి. అదే కాక వ్యవసాయ శాఖ యొక్క బయోకంట్రోల్ ల్యాబ్లు మనకి విశాఖపట్నము, తాడేపల్లిగూడెము మరియు విజయనగరంలో ఉన్నాయి. అక్కడ కూడా మనకి ఈ శిలీంధ్రపు సంబంధించి, బ్యాక్టీరియా సంబంధించిన కీటక నాశనులు లభ్యమవుతాయి. అదేవిధంగా గుంటూరు లాంఫామ్ మరియు తిరుపతిలో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా మనకి ఈ జీవనాశనులు లభ్యమవుతాయి. ఇటువంటి జీవనాశనులన్నీ కూడా 6 మాసాలను ముంచి నిలవ ఉండవు. కావున రైతులు అవసరం మేరకే తెప్పించుకొని వెంటనే వాడుకోవాలి. ట్రైకోకార్డులను మనం ఫ్రిడ్జ్లో 5 నుంచి 7 రోజుల వరకు మాత్రమే నిలవ ఉంచవచ్చు. కాబట్టి రైతులు 2 సార్లు విడుదలకు సరిపడే కార్డ్స్ని మాత్రమే ఒక్కసారిగా తెచ్చుకోవాలి. మరలా 2 వారాల తర్వాత తదుపరి 2 విడుదలకు సరిపడా ట్రైకో కార్డులను సంబంధిత కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి చర్యలన్నింటినీ రైతులు సమయానుకూలంగా పాటించినట్టయితే పర్యావరణానికి హాని కలగకుండా మంచి దిగుబడులు సాధించగలరు.
1: ఇంతవరకు మీరు పంటలలో వివిధ రసాయనరహిత సమగ్ర సస్యరక్షణకు ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు, వసతులు అన్న అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సరితా గారి ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు, పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు, ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరి సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో జీవన ఎరువుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇంకా సేంద్రియ వ్యవసాయంలో వరి పురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి తెలుసుకుందాం. జీవన ఎరువు ప్యాకెట్ లేదా బాటిల్ కానీ ఈ ఎండ వేడి అనేది తగలిని చల్లని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు పంటని బట్టి మారుతూ ఉంటుంది. సిఫార్సు చేసిన ఎరువుని సిఫార్సు మోతాదులో వేసుకుంటూ ఉండాలి. ఈ ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ మీద ఉన్న గడువు తేదీ లోపల ఉపయోగించేసుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 నుంచి 48 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో జీవన ఎరువులు కలిపి వాడకూడదు. సమర్థవంతంగా పనిచేయడానికి నాణ్యత కలిగిన కల్చర్ని వాడుకోవాలి. పైరుకి నిర్దేశించిన జీవన ఎరువుని పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకి వాడుకోవాలి. జీవన ఎరువులు వాడకం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఒకసారి చూస్తే, వాతావరణ కాలుష్యాన్ని

0: అరికట్టుకోవచ్చు. వాతావరణంలోని, నేలలోని మొక్కలు తమంతట తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెస్తాయి. అలాగే హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగా మరియు మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నేల నుండి సంక్రమించే తెగుళ్ళని కొంతమేర అరికట్టుకోవచ్చు. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి. ఇంకా భూసారం కూడా అభివృద్ధి చెందుతుంది. రైతులకి రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అనేది ఎక్కువ అవుతుంది. రసాయన ఎరువులు దిగుమతికయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. సాధారణ దిగుబడులు 10 నుంచి 20% వరకు పెరుగుతాయి. దీనితో పాటు 20 నుంచి 25% రసాయన ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతి, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి, ఇంకా ఊటుకూరు, ఈ ప్రదేశాల నుండి అధిక మోతాదులో జీవన ఎరువుల్ని పొందవచ్చు. అలాగే సేంద్రియ వ్యవసాయ విధానంలో వరి పురుగుల యాజమాన్యం గురించి చూస్తే, మొదటగా కాండం తొలిచే పురుగు. నారు కొనల్ని త్రుంచి నాటుకోవడం వల్ల కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల సముదాయాన్ని నాశనం చేయొచ్చు. అధికంగా ఉన్న నారుని నేలలో కలిపేయాలి. పంట అవశేషాలని తొలగించి శుభ్రమైన సాగు చేపట్టాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని పురుగు ఉనికిని, ఉధృతిని తెలుసుకోవాలి. 8 లింగాకర్షక బుట్టలు వాడి పురుగుల్ని నివారించుకోవాలి. ప్రతి 25 నుంచి 30 రోజుల వ్యవధిలో ల్యూర్లు మార్చుకుంటూ ఉండాలి. సామూహికంగా చర్యలు చేపట్టి కీటకాల సంతానాభివృద్ధికి ఆటంకం కలిగించాలి. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. ట్రైకోగ్రామా జపానికం నందు గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గుడ్లు సముదాయం 3 దఫాలుగా నాటిన 30 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు నివారించుకోవచ్చు. తర్వాత ఆకుముడత పురుగు. ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గుడ్లు సముదాయాన్ని 3 దఫాలుగా నాటిన 130 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకోవాలి. బ్యాసిల్లస్ థురంజెన్సిస్ లీటర్ నీటికి 2 గ్రాములు లేదా 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నాటిన 30 నుంచి 40 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి. 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకుని నాటిన 10 నుంచి 20 రోజులకి పిచికారీ చేసుకోవాలి. అలాగే సుడిదోమ. దోమపోటు నివారణ కోసం కాలిబాటలు తీయడం, తడి పొడి వాతావరణాన్ని చేయడం చేసుకోవాలి. మెటారైజియం ఎనైసోప్లియా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా బవేరియా బ్యాసియానా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, నంద్యాల సోన, నెల్లూరు సిరి, భావపూరి సన్నాలు, కృష్ణవేణి, మారుటేరు సాంబా, పుష్యమి, విజేత, బాపట్ల మసూరి, ఇలా పార్థివ మొదలైన రకాలన్నింటినీ కూడా సాగు చేసుకోవాలి. కంకినల్లి, ఉల్లికోడు, కంపునల్లి వంటి వీటి నివారణ కోసం వేప సంబంధిత మందులైన అజాడిరిన్ 3000 PPM ఎకరానికి 600 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా జీవన ఎరువులు వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే భూమి ఆరోగ్యంగా ఉంటుంది, ఆహారం కూడా నాణ్యమైనది, మనం తినడానికి అనువైనది మనం ఉత్పత్తి చేయవచ్చు.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. ఇంతటితో పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అన్వేషణ చిత్రం నుండి ఇళయరాజా స్వరపరిచిన పాట వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రచన వేటూరి.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. రేపటి ప్రసారం ఉదయం 11:30 మేటి రాగాల కోట నాటి నాదాల బాట 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో చిత్రగీతాల కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ రాంపట్ల నృసింహశర్మ. రేపు ఉదయం 11:30 స్వరమార్కుల తర్వాత

ఇంతవరకు మీరు అనుమానాస్పదం చిత్రం నుండి శ్రేయా ఘోషల్, ఉన్నికృష్ణన్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు

చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట విన్నారు ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుండి కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కిరవాణి, రచన చంద్రబోస్.

ఇప్పుడు యమజాతకుడు చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్ స్వప్నావస్థి పాడిన పాట వింటారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, రచన భువన్ చంద్ర.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. రేపటి ప్రసారంలో ఉదయం 11:30 మేటి రాగాల కోట, నాటి నాదాల బాట, 90 ఏళ్ల ఆకాశవాణి వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ.

ఇంతవరకు మీరు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుండి నరేష్ అయ్యర్, ప్రశాంతి పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఆరెంజ్ చిత్రం నుండి విజయప్రకాష్ దేవన్ ఆలపించిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరిన్ని చిత్రగీతాలను 9:30 స్వరమాలిక శీర్షికను వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, నాలుగేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనుతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda, and I would request you for your opening remarks.
0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడం

0: తో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ధి ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: పూరే సువిధ కేంద్ర కే కల్పనా కి ఇస్కో అచ్చి తరీకే సే తయార్ కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా సాథ్ హి సాథ్ హమ్నే తో మాంగా థా సిర్ఫ్ శౌచాలయ సోలర్ ప్యానల్ సే ఖర్చా కమ్ హోగా బిజ్లీ కా ఖపత్ భీ కమ్ హోగీ పానీ కి ఖపత్ కమ్ హో ఉస్కే లియే ఏక్ ఉన్హోనే పానీ కో శుద్ధ్ కర్నే కా జో ప్లాంట్ హోతా హై.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన ఆరోగ్యం కోసం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న భారత్ మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీ అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువారిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి ఋతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి ఋతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని IMD పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: then isolated heavy to very heavy rainfall, that is 7 to 20 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and Northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm, has been recorded at isolated

0: places over Kerala. Also, hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
1: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతుందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడా, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. సమరసింహారెడ్డి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన పాట వింటారు. రచయిత సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీ ఆంగ్లం భాషలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా క్షణక్షణం చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇప్పుడు గీతాంజలి చిత్రం నుండి వేటూరు రచనలో ఇళయరాజా స్వరపరిచిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఇప్పుడు ప్రేమ కావాలి చిత్రం నుండి విజయప్రకాష్, కేఎస్ చిత్ర ఆలపించిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.

ఇప్పుడు కృష్ణగారి వీరప్రేమ కాథ చిత్రం నుండి హరిచరణ్, సింధూరి విశాల్ పాడిన పాట వింటారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన కృష్ణకాంత్.

చివరిగా సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుండి అనంత్ శ్రీరామ్ రచనలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన గీతం విజయప్రకాష్ గాత్రంలో వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9:59:20. మరికొద్ది క్షణాలలో రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. విద్వాన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి కర్ణాటక వయలిన్, మృదంగం విద్వాన్ డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి, ఘటం విద్వాన్ శ్రీ ఎం హరిబాబు, సహకార వయలిన్ శ్రీ పంతుల సాకేత్. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం నవభారతదేశాన్ని నిర్మిద్దాం బృందగానం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు భక్తిరంజన్ కార్యక్రమంలో సదాశివాష్టకం వింటారు. 6:30కు చింతన, అనంతరం 6:35కు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన మొలక శాతం అవగాహన అన్న అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగాన్ని వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15కు ఉదయ సమీరాలు.

8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వరం వింటారు. 9:00 పాటల పల్లకి, 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శీర్షికన అతడు అడవిని జయించాడు నాటకం వింటారు. రేడియో నాటకీకరణ శ్రీ విరియాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ ఏవి రామారావు.

11:30 మేటి రాగాల కోట, నాటి నాదాల బాట, 90 ఏళ్ల ఆకాశవాణి. వ్యాఖ్యానంతో చిత్రగీతాల కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. ఒంటిగంట 33 నిమిషాలకు మహిళావాణి, 2:31 జానపద రంజన్ కార్యక్రమంలో శ్రీ చింతా వెంకటేశ్వర్లు వారి బృందంచే వీరభద్ర దండకం వీరనాట్యం వింటారు. 5:00 యువాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ అప్రాల సాగులో మెలకువలు అన్న అంశంపై లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని వింటారు. తొమ్మిది:30 బెస్ట్ ఫ్రెండ్, ద పర్సన్ హూ నోస్ యూ బెస్ట్ అన్న అంశంపై సులోగ్న మెహతా గారి ఆంగ్ల ప్రసంగాన్ని వింటారు. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రవళి గారి గానం వింటారు. వయలిన్ వాదన శ్రీ సుసారపు లక్ష్మీ గణపతి శర్మ, మృదంగం శ్రీ మండపాక రవి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10:00 ప్రాంతంలో అందించిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.5

2 డిగ్రీల సెల్సియస్. రాగల 24 గంటల్లో విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం దాని పరిసర ప్రాంతవాసులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. రేపు ఉత్తరాంధ్ర తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గాలి వేగం గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర తీర ప్రాంతాలైన బంగాళాఖాతంలోని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈరోజు నుండి రాగల 5 రోజులకు వాతావరణ సూచన.

ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. రేపు ఉత్తరాంధ్ర తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలి వీచే అవకాశం ఉంది. గాలి వేగం గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర తీర ప్రాంతాలైన బంగాళాఖాతంలోని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈరోజు నుండి రాగల 5 రోజులకు వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం నుండి తీరం వెంబడి ఒడిశా తీరం, గంగా పరివాహక పశ్చిమ బంగాల్ తీరం, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళవరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:15:52. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 అనగా 920 kHz పై మీడియం వేవ్ ప్రసారాలు, 102 MHz పై FM ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

మైక్ టెస్టింగ్ సమయం 5:06:42:43 మైక్ వన్. హలో హలో హలో, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ మీడియం వేవ్. సమయం 5:06:03 మైక్ 2. ఓకే సార్.